0: లేకపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One. When you don't look through and feel like you, let your umbrella, when you look through and look skill you,

0: ఏమిటో యోలో మన బాసు ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kudhi zonu. Hey, kitak kitak lepi kottu mogi poddi taunu. Hey, salam kottu chillam kottu manate ra place. Hey, teen maru yella kottu penchu zara dosu.
1: Hey, don't stop dancing. Ponagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing.

0: Hey, don't stop dancing. Bonacano loading.
1: Loading!

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. There's something about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you, catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby. If you're looking for mine,

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: పక్కదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Congratulations, Ricky.
7: Thank you.
6: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
4: విరిజన్లు రేడియో.

పద్దెనిమిదో ఏట పైడేసుకుందంటాడి చిన్న వీధి సక్కల సిట్టమ్మ గారి చిన్న కోడలు 40 ఏట నీళ్ళు నోసుకుందంటాడి రంగుల రాజారావు గారు 3 అమ్మాయి పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళి వదిలేచారంట వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట మొదలెట్టవే మంగతాయారు

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: We give hope of an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as a boss of the town.
10: Congratulations, Ricky.
11: Thank you.
10: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎవరు? ఈ వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: నైస్.
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఇంకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs, take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel, available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Raju, neppudu van kodutunnandu? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
8: చెప్పనులే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
7: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Congratulations, Vicky.
10: Thank you.
9: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: బెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
1: ట్రావెలోపాడ్
0: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Raju, ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టిన వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయిన వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
7: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
6: తుడుపకలే, చిన్నగా రాసుకో.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dancing.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
4: విరిజల్లు రేడియో.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిధమ్ కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగ్
0: మీనింగా క్యాచీగా ఉండాలి. క్యాచీగా
1: అయితే ఓకే. ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి ఈ యొక్క ఉదయకాల సమయమున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమం ద్వారా ప్రభువు యొక్క కృప మీతో ఉండాలని, ప్రభువు యొక్క దీవెనలు మీ యొక్క జీవితములలో మీకు కలగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాము. మొట్టమొదటిగా ఈ యొక్క ఉదయకాల సమయమున ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమస్వరూపి అయిన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు, స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమంలో మీ యొక్క వాక్యమును ధ్యానించుకుననే ఉంటుండగా, స్తుతి గీతములు వింటూ మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి ఆరాధింపన ఉంటుండగా, మాతా మీకు సన్నిధిని మీకు తోడ్పాటును ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా మీరే ముందుండి నడిపించి సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాం తండ్రి, ఆమెన్. గుడ్ మార్నింగ్ లిజనర్స్, విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి ఈ యొక్క ఉదయకాల సమయమున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతిగీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని ధ్యానించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత నేటి దినం కోసం ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా

0: బ్యాక్ లిజనర్స్ వెరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయో తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ శుభ సందేశం @gmail.com shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతి గీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యాకోబు గారు రాసిన పత్రిక 1 అధ్యాయము 1-12 వరకు.
1: పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యాకోబు రాసిన పత్రిక 1:1-12 వరకు. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువులేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమునూ సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు. గనుక ప్రభువు వలన తనకేమైననూ దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అత్యయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దేనదశయందు అత్యయింపవలెను. ఎలైనగా ఇతడు గడ్డిపువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఎదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును.
0: ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చదవబడిన వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 1:12. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైనటువంటి యాకోబు గారు కొన్ని ప్రముఖమైన విషయములను గురించి, క్రైస్తవ భక్తి జీవితంలో ఏ రీతిగా కలిగి ఉండాలి అన్న విషయములను తెలియపరుస్తూ ఉన్నారు. యాకోబు గారు రాసినటువంటి పత్రిక గమనించినట్టయితే విశ్లేషకులు, గ్రంథకర్తలు ఏమి తెలియపరుస్తూ ఉంటారంటే, కొత్త నిబంధన గ్రంథం అనగా న్యూ టెస్టమెంట్లో పొందుపరచబడినటువంటి పుస్తకములన్నింటిలోనూ కూడా మొదటిగా వ్రాయబడి ఉన్నది అని తెలియపరుస్తూ ఉంటారు. సీక్వెన్స్లో వరుసలా చూసి అన్నట్టయితే యాకోబు పత్రిక వెనక ఉండవచ్చు, కానీ అన్ని గ్రంథంలోనూ కలిపి ఉన్నట్టయితే, అన్ని గ్రంథములను కలిపి చూసి ఉన్నట్టయితే మొదటి రాసిన గ్రంథములలో ఒకటిగా చెప్పుకుంటూ ఉంటారు గ్రంథకర్తలు, విశ్లేషకులు. యాకోబు గారు ఈ యొక్క పత్రిక రాసిన సందర్భము ఏమి అనగా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేసి మరణం పొంది సజీవుడిగా తిరిగి లేచి ఉన్న తర్వాత, ఆయన పునరుద్ధానము చెంది ఉన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను ఆయన శిష్యులు ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. మొదటిగా ఈ యొక్క యెరూషలేము ప్రాంతం అంతట్లో కూడా వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి అక్కడ యూదులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు తెచ్చిన రక్షణను స్వీకరించి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్యం గురించిన ఏవేవైతే సంగతులు తెలియపరిచి ఉన్నారో వాటిని అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క సమయంలో పాత నిబంధనలో ఉన్నటువంటి యూదుల మతాచారాలు, అలాగే యూదులు ఏవైతే ఆచరిస్తూ ఉన్నారో పాటిస్తూ ఉన్నారో వాటికి విరుద్ధంగా ఉన్నాయని కొంతమంది నమ్ముతూ ఉండేటువంటి వారు. మరి ఇటువంటి కాన్ఫ్లిక్టింగ్ సర్కమ్స్టాన్సెస్లో నూతనంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే వెంబడిస్తూ ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా స్వీకరించి ఎవరైతే ఆయన రాజ్యము గురించిన సంగతులను అనుసరించి జీవిస్తున్నారో, అటువంటి వారికి కొన్ని కష్టకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ప్రత్యేకించి వారికి పర్సిక్యూషన్ ఎదురవుతూ ఉన్నది. ఎంతోమంది వారిని హింసిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. అలాగే మరి కొన్ని సందర్భాల్లో సొసైటీ నుంచి కూడా వారికి కొన్ని సమస్యలు తలెత్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల్లో ఒకడైనటువంటి యాకోబు గారు ఈ యొక్క పత్రికను రాస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వారి యొక్క విశ్వాసము ఇంకను బలపడటానికి ఈ యొక్క విషయములను రాస్తూ ఉన్నారు. ఆ కాలంలో, ఆ సమయంలో యూదులకే రాసి ఉన్నట్టుగా మనకి కనపడుతున్నది, కానీ అన్ని కాలములలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించేటువంటి వారికి కఠిన పరిస్థితులు, ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్ ఎదురవుతూ ఉంటాయి. కావున యాకోబు గారు ఏవైతే విషయములను పొందుపరిచి ఉన్నారో, ప్రస్తుత కాలంలో ప్రస్తుత సందర్భాల్లో కూడా అవి మనకి వర్తిస్తూ ఉంటాయి. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం చూసి ఉన్నట్టయితే, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని.

దేవుణ్ణి మహింపర్చడానికి వారిని నడిపిస్తూ ఉన్న కాలంలో ఈ యొక్క 12 గోత్రములు వారు కూడా అంతకంతకు వ్యాపించి ఇస్రాయేల్ దేశంగా ఏర్పరచబడి ఉన్నది. మరి యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్నప్పుడు అదే ఇస్రాయేల్ మధ్యలో ఆయన అనేక అద్భుత కార్యములు జరిగించి ఉన్నారు. అలాగే దేవుని రాజ్యం గురించిన సంగతులను తెలియపరుస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో అన్యులైనటువంటి వారితో కూడా ఆయన సంభాషిస్తూ వారి మధ్యలో కూడా ఎన్నో అద్భుత కార్యములు జరిగించి ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్నప్పుడు ఇస్రాయేల్ ప్రాంతము, యెరూషలేము, ఈ యెరూషలేం నగరము, ఇవన్నీ కూడా రోమారాజ్యం వారి ఆధీనంలో ఉన్నవి. మరి ఇటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఆయన యొక్క పరిచర్యను కొనసాగించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వారిని నడిపించి ఉన్నారు. కానీ ఆయన ఆరోహణమైన తర్వాత మరి యూదులకు ఎటువంటి సమస్యలు తలెత్తున్నవో, ప్రత్యేకించి ఎవరైతే యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నారో, వారికి ఎటువంటి సమస్యలు తలెత్తుతూ ఉన్నవో, ఆ యొక్క సమస్యలను ఉద్దేశించి యాకోబు గారు ఈ యొక్క విషయములను రాస్తూ ఉన్నారు. మరి వాక్య భాగపు ఆరంభంలో మనం గమనించినట్టయితే అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది అని తెలియపరుస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మనము తెలుసుకోవలసిన విషయం ఏంటి అనంటే, ఈ యొక్క 12 గోత్రముల వారికే కాకుండా అందరికీ వర్తించేలాగా ఈ యొక్క విషయములు ప్రత్యేకించి మన ఆత్మీయ జీవితములకు ఎంతో ఉపయోగకరమైనటువంటివి, అలాగే మన ఆత్మీయ జీవితములను అభివృద్ధి పరిచేటువంటి విషయములను ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో యాకోబు గారు పొందుపరిచి ఉన్నారు. 2, 3, 4 వాక్యములు మనం గమనించినట్టయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మరి యేసుక్రీస్తు ప్రభువారి అందలి విశ్వాసములో ఎవరైతే ఆ యొక్క విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నారో, ఎవరైతే ఆ యొక్క విశ్వాసమును నూతనముగా స్వీకరించి ఉన్నారో, నూతనంగా ఆ యొక్క విశ్వాసమును కలిగి ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలని, యేసుక్రీస్తు ప్రభువారి అందరి విశ్వాసము కలిగి ఉండాలని, మరి వారికి శోధనలు ఎదురయ్యున్నప్పుడు అది మహానందమని ఎంచుకొనుడే అని యాకోబు గారు తెలియపరుస్తూ ఉన్నారు. శోధనలు అనగా మరి అవమానకరమైన పరిస్థితులు, అలాగే ఇబ్బందికర పరిస్థితులు, ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్. మరి ఆ సమయంలో ప్రత్యేకించి మనం గమనించినట్టయితే యూదులైనటువంటి వారు 10 కమాండ్మెంట్స్, అలాగే మరి సాక్రిఫైసెస్, ఇలాంటి రిచువల్స్ అన్నీ వారు పాటిస్తూ ఆచరిస్తూ ఉండేటువంటి వారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత దేవునితో మరి డైరెక్ట్ రిలేషన్షిప్, ముఖాముఖిగా సహవాసం కలిగి ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా గొప్ప మార్గము ఏర్పరచబడి ఉన్నది. మరి అప్పట్లో యూదులు ఎవరైతే పాత మత ఆచారములను వెంబడిస్తూ ఉన్నారో, అటువంటి వారి వద్ద నుంచి నూతనంగా విశ్వాసంలో వచ్చి ఉన్నటువంటి వారికి శోధనలు ఎదురవుతూ ఉన్నాయి, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో యాకోబు గారు ఏమని రాస్తున్నారంటే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును అని ఎరిగి. అంటే వారు నూతనంగా విశ్వాసంలోకి వచ్చి ఉన్నారు, ఇక విశ్వాసంలో పరీక్షలు ఎదురవుతూ ఉన్నాయి, విశ్వాస జీవితంలో వారికి పరీక్షలు ఎదురవుతూ ఉన్నాయి. కానీ ఈ యొక్క పరీక్షలు వారికి ఓర్పును పుట్టిస్తాయని గ్రహించి శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని తెలియపరుస్తూ ఉన్నారు. సాధారణంగా ఇబ్బందికర పరిస్థితులు, కష్టకరమైన పరిస్థితులు ఎదురై ఉన్నప్పుడు వాటిలో మనము ఆనందము, ప్రత్యేకించి మహానందము కలిగి ఉండగలమా అన్న డౌట్, అన్న ప్రశ్న మనకి ఎదురవుతూ ఉంటుంది. మనకు ఆత్మీయ జీవితములలో మనము దేవుని అందలి నిరీక్షణ ఉంచి దేవుని మీదే ఆధారపడి కొనసాగుతూ ఉన్నప్పుడు మహానందము కలిగి ఉండటము సాధారణము, నేచురల్గా వస్తుంది. ఎందుకంటే మనము ఎటువంటి కష్టకరమైన పరిస్థితి, బాధాకర పరిస్థితి ఎదురైనా సరే దేవుని మీదే ఆధారపడే ఉండి జీవించేవారిగా ఉంటాం. కావున ఎప్పుడైతే సమస్తమును దేవునికి అప్పగిస్తామో, యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తామో, మన బాధలు కానీ మన ఛాలెంజెస్ కానీ అన్నీ ఆయనకి అప్పగిస్తాము. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకి సమాధానం అనుగ్రహిస్తారు,

మనకి చుట్టూ ఉన్న పరిస్థితులు బాధలైనా సరే కష్టకరమైనా సరే అటువంటి పరిస్థితుల నడుమ అటువంటి పరిస్థితుల మధ్యలో మనము ఆనందం కలిగి ఉండేవారుగా ఉంటాము. రోమేలు గ్రంథము 5వ అధ్యాయము 3-4 వచనములు చూసి ఉన్నట్టయితే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగుజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. విశ్వాస జీవితంలో పరీక్షలు అనేవి ఎదురవుతూ ఉంటాయి, కానీ ఆ యొక్క కష్టకరమైన పరిస్థితులు కానీ ఆ యొక్క ఛాలెంజింగ్ సర్కమ్స్టెన్సెస్ మధ్యలో కానీ మనము శ్రమలను అనుభవిస్తున్నప్పుడు, అవమానములు సహిస్తూ ఉన్నప్పుడు అవి ఓర్పును పుట్టిస్తాయి, ఓర్పు పరీక్షను పుట్టిస్తాయి, పరీక్ష నిరీక్షణను పుట్టిస్తాయి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్నటువంటి నిరీక్షణ ఏమి అనగా, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రానయ్యన్నారు ఆయన రాజ్యంలోకి. ఆయనను స్వీకరించిన బిడ్డలుగా, ఆయనను స్వంత రక్షకునిగా స్వీకరించిన బిడ్డలుగా దేవుని రాజ్యంలోకి మనము చేర్చబడతాము అన్న గొప్ప నిరీక్షణ ఉంటుంది. అలాగే పేతురు గారు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనములు చూసినట్టయితే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడిచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము అగును అని పేతురుగారు రాస్తూ ఉన్నారు. ఈ యొక్క శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, అవమానకరమైన పరిస్థితులు కానీ కొంచెం కాలం మట్టుకే ఉంటాయి అని పేతురుగారు రాస్తూ ఉన్నారు. ఎప్పుడైతే సువర్ణము అనగా గోల్డ్ను రిఫైన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఇంప్యూరిటీస్ అన్నిటి నుంచి వేరు చేయబడి ఒక ప్యూర్ గోల్డ్గా రావటానికి ఆ యొక్క అగ్ని చేత కాల్చబడాలి ఆ యొక్క గోల్డ్ సువర్ణం. అప్పుడే ఇంప్యూరిటీస్ అన్నీ కూడా సెపరేట్ అయ్యి అవ్వబడతాయి. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా మనము కష్టకరమైన పరిస్థితులు, ఆ యొక్క విశ్వాసమును ఛాలెంజ్ చేసేటువంటి పరీక్షలు మనకి ఎదురయ్యున్నప్పుడు ఆ యొక్క పరీక్షలలో మనము మన యొక్క విశ్వాస జీవితము టెస్ట్ అండర్గో అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ యొక్క టెస్ట్ అన్నిటిలోనూ కూడా మనము విశ్వాసముతో ముందుకు కొనసాగి చెక్కు చెదరని విశ్వాసంతో ఆ శోధనలను జయించి ఎప్పుడైతే మనము ఆ యొక్క పరిస్థితులన్నింటినీ అధిగమించి ముందుకు కొనసాగుతామో, యేసుక్రీస్తు ప్రభు వారిని మీదే ఆధారపడి మనము విశ్వాస జీవితంలో స్టేబుల్గా ఉంటూ చెక్కు చెదరక ముందుకు కొనసాగుతాము. దేవుడు ఆ రీతిగా మనల్ని నడిపిస్తారు. ప్రత్యేకించి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మరి మనకి మెప్పు కలుగుతుందని, అలాగే ఆనర్ కూడా కలుగుతుందని పేతురు గారు తెలియపరుస్తున్నారు. మనం ఏం చేసినా దేవుని మహిమ కొరకే చేస్తున్నాము అన్న విశ్వాసము మనకు కలిగి ఉంటుంది. అలాగే ముఖ్యంగా దేవుని రాజ్యంలో చేర్చబడతాము అన్న నిరీక్షణ మనమందరము కలిగి ఉంటాం. అలాగే యాకోబు గారు రాసిన 1వ అధ్యాయము 3-4 వచనములు చూసినట్టయితే, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి, మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అంటే మనం ఎప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఓర్పు కలిగి ఉండాలి. ఎందుకనంటే దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తారు. మనము ఓర్పుతో ఉన్నప్పుడు తప్పకుండా ఆ పరిస్థితులన్నీ కూడా చక్కపరచబడి మనము మహానందంతో జీవించగలము భావి కాలంలో రానయన్న దినముల్లో, ప్రత్యేకించి దేవుని 2వ రాకడ వరకు కూడా. హెబ్రీయులకు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము, మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడనే గాని సంతోషకరముగా కనపడదు, అయినను దాని అందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. అటువంటి కష్టమైన పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులు ఎదురై ఉన్నప్పుడు వాటి నుంచి మనము ఏమి నేర్చుకోగలము, వాటి నుంచి మనము ఏ రీతిగా బయటపడటానికి నీతి అను మార్గమును ఎంచుకోగలము, అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము ఏ రీతిగా స్పందిస్తూ ఉన్నాము, ఒక విశ్వాసిగా స్పందిస్తున్నామా, లోకానుసారంగా జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి వలె స్పందిస్తూ ఉన్నామా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వంత రక్షకునిగా మనం స్వీకరించి ఉన్నామో, విశ్వాసములుగానే మనము స్పందిస్తాము, అనగా నీతి కలిగి ఆయన యొక్క విశ్వాసంతో మనం ముందుకు కొనసాగుతాము.
అప్పుడు మనకి సమాధానకరమైన ఫలము కలుగుతుందని వాక్యము తెలియపరుస్తున్నది. కావున ఇటువంటి ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్, మన విశ్వాసం ఎప్పుడైతే పరీక్షకు గురవుతుందో, అదేదో ఒక సడన్ సర్కమ్స్టాన్స్, సడన్ సిచ్యుయేషన్ మనకి ఎదురై ఉన్నదే, మనం మనకి ఇలా ఎందుకయింది అని మనము ఆలోచన చేయకుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ యొక్క పరిస్థితి వలన మన విశ్వాసము ఏ రీతిగా బలపడుతుంది, చెక్కు చెదరని విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలి అన్న దృఢమైన సంకల్పం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని మన జీవితములను ఫలభరితంగా మార్చగలరు. యొక్క వాక్యములను ఇంకొన ధ్యానం చేసుకొని కార్యక్రమంలో ముందుకు కొనసాగే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ సమయంలో గానం విందాం. గానం పూర్తయిన తర్వాత తర్వాయి వాక్యములను ధ్యానం చేసుకుంటూ కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్.

ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకొని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థనా మనవులు ఉన్నాయట్ల తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ shubhasandesham@gmail.com shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తోత్రగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యాకోబు గారు రాసిన పత్రిక 1:12 బ్రేకుకు మునుపు 4 కొంత ధ్యానం చేసుకుని ఉన్నాం. విశ్వాస జీవితంలో పరీక్షలు ఎదురయ్యున్నప్పుడు మహానందం కలిగి ఉండాలని యాకోబు గారు రాస్తూ ఉన్నారు. విశ్వాస జీవితంలో పరీక్షలు ఏ రీతిగా ఉంటాయి? ఎన్నో సందర్భాల్లో మనకి అవమానం కలిగించే విధంగాను, శ్రమ కలిగించే విధంగాను, అలాగే సిగ్గుపరిచే విధంగాను ఉంటాయి. కానీ ఈ యొక్క పరిస్థితుల మధ్యలో ఓర్పు కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని అందలో మనకు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ, ఒకనొక దినమున ఆయన రాజ్యంలోనికి మనము చేర్చబడతాము. అలాగే ఆయన మన జీవితంలో మనతో ఉండి మనల్ని నడిపిస్తారు. మనకున్న ఏ భారమైనా ఆయనపైనే మోపి మనము విశ్వాస జీవితంలో మనం ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు సమాధానము కలిగి ఉంటాము. ఆ విషయములను మనం కొంత ధ్యానం చేసుకుని ఉన్నాం. 5వ వచనము నుంచి కొనసాగించుకుందాం. యాకోబు గారు రాసిన పత్రిక 5:8-8 మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడ్ల అతడు దేవుని అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్వేమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొన రాదు. ఇక్కడ యాకోబు గారు విశ్వాసులుగా ఉన్నటువంటి వారికి కష్టకరమైన పరిస్థితులు, అవమానకర పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు వాటి యందు ఆనందంతో ఉండాలని తెలియపరుస్తూ 5వ వచనంలో ఏమని తెలియపరుస్తున్నారంటే, మీలో ఎవనికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను. సాధారణంగా జ్ఞానము అనగా మనము మన కెరీర్స్లో, మన భవిష్యత్తులో చక్కగా అభివృద్ధి సాధించడానికి, పురోగతి సాధించడానికి, నైపుణ్యం సాధించడానికి ఉపయోగకరంగా ఉండేది జ్ఞానము అని అనుకుంటూ ఉంటాం. కానీ దైవికమైన జ్ఞానము వేరే విధంగా ఉంటుంది. మన ఆత్మీయ జీవితములకు సంబంధించి ఉన్నది. విశ్వాస జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు, కష్టములు ఎదురై ఉన్నప్పుడు మనము మహానందం కలిగి ఉండాలి అని యాకోబు గారు తెలియపరిచి ఉన్న తర్వాత ఇంకొక విషయము మనకి ఏమని జ్ఞాపకం చేస్తున్నారంటే జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను. అనగా మన ఆత్మీయ జీవితంలో మనకి పరీక్షలు ఎదురయ్యే ఉన్నప్పుడు, అవమానకర పరిస్థితులు, ఇబ్బందులు ఎదురయ్యే ఉన్నప్పుడు అక్కడ ఆ సందర్భాల్లో జ్ఞానం గురించి అడగమంటూ ఉన్నారు. జ్ఞానం గురించి ఎందుకు అడగాలి అని మనం ఒకసారి ఆలోచన చేసి ఉన్నట్టయితే, ఆ యొక్క పరిస్థితులు, కష్టకరమైన పరిస్థితులు, ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్ మధ్యలో మనము ఏ రీతిగా స్పందించగలము, దేవుని బిడ్డలుగా ఏ రీతిగా మనము రియాక్ట్ అవ్వాలి, ఏ రీతిగా ఆ యొక్క పరిస్థితులను అధిగమించి ముందుకు కొనసాగాలి, దేవుడు మనకి ఏమి తెలియపరుస్తున్నారు, ఈ యొక్క పరిస్థితుల నుంచి నేను ఏమి నేర్చుకోగలను, నా యొక్క విశ్వాస జీవితంలో నేను అభివృద్ధి చెందటానికి ఈ యొక్క పరిస్థితులు నన్ను ఏ రీతిగా నడిపిస్తాయి అని మనము ఆలోచన చేసి అన్నప్పుడు మానవ రీత్యా, మానవ జ్ఞానంతో మనము వీటి నుంచి ఏమి మనం కంక్లూడ్ చేసుకోలేము. కానీ ఎప్పుడైతే మనము దేవుణ్ణి అడుగుతామో, దైవికమైన జ్ఞానం గురించి మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తామో, ఆయన అప్పుడు అవి ఆ యొక్క దైవికమైన జ్ఞానమును మనకి అనుగ్రహిస్తారని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. అప్పుడది అతనికి అనుగ్రహింపబడును, ఆయన ఎవరినీ గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. కొన్ని సందర్భాల్లో మన పొరపాట్ల వలన కూడా అవమానకర పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి.
కొన్నిసార్లు మన విశ్వాసమును పరీక్షించటానికి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఏ పరిస్థితి అయినా సరే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ దైవికమైన జ్ఞానం గురించి మనం ప్రార్థించి ఉన్నప్పుడు దేవుడు మనకి జ్ఞానమును అనుగ్రహిస్తారు. ఈ యొక్క జ్ఞానం ఏ రీతిగా మనకు ఉపయోగపడుతుందంటే ఆ యొక్క పరిస్థితుల నుంచి మనము ఏమి నేర్చుకోగలము, మన విశ్వాసంలో ఇంకొను మనము ఏ రీతిగా శక్తి పొందగలము, ఏ రీతిగా పటిష్టపరచబడగలము, ఆ యొక్క బలము పొందటానికి మన విశ్వాసము దృఢపరచబడటానికి దేవుడు మనకి జ్ఞానమును ఆలోచన శక్తిని అనుగ్రహిస్తారు. అదే సందర్భంలో మనము అవిశ్వాసం చేత అడిగి ఉన్నట్టయితే మనము దేవుని మీద పూర్తిగా ఆధారపడని వారిగా ఉంటాము. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడకుండా ఉంటామో మన విశ్వాస జీవితంలో పై పైకి విశ్వాసం కలిగి ఉన్న వారిగా ఉంటాం, కానీ మనలో ఆ యొక్క అవిశ్వాసం వలన మన అంతరంగంలో కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి. ఈ యొక్క కాన్ఫ్లిక్టింగ్ సిట్యువేషన్స్లో ఇక కాన్ఫ్లిక్ట్ కలిగినటువంటి పరిస్థితుల్లో మనము ద్వైమనస్కులుగా ఉంటాం. ఒకవైపు ఏమో దేవుని మీద ఆధారపడి ఉన్న వారిగా ఉంటాము, ఒకవైపు ఏమో లోకం వైపు చూస్తూ విశ్వాసము లేని వారిగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడిగినా మనము నమ్మలేని పరిస్థితుల్లోనూ, అలాగే మనం ఇది జరుగుతుందా అన్న డౌట్స్తోనూ ఉంటూ ఉంటాం. అటువంటి స్వభావం ఏ రీతిగా ఉంటుందంటే సముద్ర తరంగమును పోలి ఉండును అని తెలియపరుస్తున్నది. ఏ రీతిగా సముద్రాలు కొట్టబడతాయి, లేపబడతూ ఉంటాయి, కొట్టబడతూ ఉంటాయి, అంటే అన్స్టేబుల్గా ఉంటూ ఉంటాయి. ఆ రీతిగా ఉండకుండా దృఢమైన విశ్వాసం కలిగి జ్ఞానం గురించి మనం ప్రార్థించాలని వాక్యము మనకి తెలియపరుస్తూ ఉన్నది. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము, యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనములు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. యెర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 12-13 వచనములు, మీరు నాకు మొరపెట్టుదరేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయున్న ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనము ప్రార్థన చేస్తామో ఆయన్ని హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో అడిగి వేడుకుంటామో మీరు నన్ను కనుకుంటారు, నన్ను మీకు కనపరుచుకుందునని యెహోవా దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. జ్ఞానం గురించి ప్రార్థించినప్పుడెల్లా కూడా దేవుడు మనకి జ్ఞానమును అనుగ్రహిస్తారని విశ్వాసంతో మనం ప్రార్థించున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఆ యొక్క జ్ఞానమును అనుగ్రహించి ఆత్మీయ జీవితంలో మనం బలపడి ఇంకనూ అభివృద్ధి చెంది విశ్వాసంలో దృఢపడి ఆయన రాజ్యం వచ్చే వరకు కూడా విశ్వాస జీవితంలో చెక్కు చెదరని వారిగా ముందుకు కొనసాగగలము. ఈ యొక్క వాక్యములను ఇంకనూ ధ్యానం చేసుకునే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తరువాయి వాక్యములను ధ్యానం చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. బ్రేక్ సమయంలో గానం విందాం. గానం పూర్తయిన తర్వాత తరువాయి వాక్యములను ధ్యానం చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. అప్పటిదాకా

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకిదే మా యొక్క హార్దిక స్వాగతం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తోతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యాకోబు గారు రాసిన పత్రిక 1 అధ్యాయము 1 నుండి 12 వచనం వరకు. బ్రేకు మునుపు 8 వచనములు కొంత ధ్యానం చేసుకుని ఉన్నాం. ఏ రీతిగా విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు పరీక్షలు ఎదురవుతున్నప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. ఈ యొక్క పరీక్షలు ఎదురవుతున్నటువంటి సమయాల్లో మనము మహానందము కలిగి ఏ రీతిగా జీవించాలి, దేవునిపై ఆధారపడి ఉన్నప్పుడు మనము ఆనందం పొందుతాము. ఎందుకంటే సమస్త భారమును ఆయన మీద పెట్టి మనము ముందుకు కొనసాగుతాం. ఎందుకంటే ఆయన మనల్ని నడిపించి గమ్యానికి చేర్చే దేవుడుగా ఉన్నారు. అదే రీతిగా ఈ యొక్క పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దేవుడు మనకి జ్ఞానం అనుగ్రహించాలని కూడా విశ్వాసంతో ప్రార్థన చెయ్యాలి అని యాకోబు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వాక్య భాగంలో ఏక విషయములను కొంత బ్రేక్కు ముందు ధ్యానం చేసుకుని ఉన్నాం. 9వ వచనం నుంచి కొనసాగించుకుందాం. యాకోబు గారు రాసిన పత్రిక 1 అధ్యాయము 9 నుండి 11 వచనములు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలను. ఇలా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను దాని స్వరూప సౌందర్యమును నశించును, అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. ఈ యొక్క వాక్య భాగంలో యాకోబు గారు ప్రస్తావిస్తున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అనంటే, ధనార్జనపైనే మనం మనసు పెట్టక మనం ఎప్పుడైతే అనుకువతో ఉన్నంతలోనే తగ్గించుకొని దేవుని కోసం ఏ రీతిగా జీవించాలి అన్న విషయం గురించి ఆయన రాస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము చూసి ఉన్నట్టయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మీయ జీవితంలో మనమెప్పుడు కూడా తగ్గింపు ధనముతో దీనులుగా ఉండాలి. ఎప్పుడైతే దీనులుగా ఉంటామో పరలోక రాజ్యము వారిది అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగే తిమోతికి రాసిన 1 పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము నందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు, దేవుని అందే నమ్మిక యుంచుడి అని ఆజ్ఞాపించుము అని పౌలు భక్తుడు తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో తెలియపరుస్తూ ఉన్నారు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనములు, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలను ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవునని వాక్యము తెలియపరుస్తున్నది. మన ఆత్మీయ జీవితముల్లో దీనత్వము కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవునిపైన దృష్టి పెట్టి మనము ముందుకు కొనసాగుతూ ఉంటామో, ఎప్పుడైతే దీనులుగా ఉండి ఆయన నడిపింపు కోసము కనిపెట్టుకొని ఉంటామో ఆయన మనల్ని హెచ్చిస్తారు. ఎప్పుడైతే ఆయన రాజ్యమును ఆయన నీతిని మనము వెతుకుతామో అన్నీ కూడా అనుగ్రహించబడతాయని వాక్యము సెలవిస్తూ ఉన్నది. బ్రేక్కు మునుపు మనము వాక్యంలో చూసి ఉన్న రీతిగా ద్విమనస్కులు చాలా అన్స్టేబుల్గా ఉంటారని తెలియపరిచి ఉన్నది వాక్యము. అంటే లోకం వైపు చూస్తూ దేవుని వైపు చూస్తూ కూడా యొక్క రెండు మనస్తత్వాలతో మనము ముందుకు కొనసాగి ఉన్నట్టయితే అన్స్టేబుల్గా స్థిరత్వము లేనివారిగా ఉంటాం. అలా కాకుండా దేవుని సన్నిధిలో ఎప్పుడు దీనత్వంతోనూ అణకవతోనూ మనము ముందుకు కొనసాగిన ఎడల ఆయన మనల్ని నడిపించి మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఆయన మనకు కావలసినవన్నీ అనుగ్రహించి మనల్ని నడిపిస్తారు. అలా కాకుండా ఇహలోకమైన వాటిపైనే దృష్టి పెట్టి వెళ్ళి ఉన్నట్టయితే దేవునికి దూరమయ్యేటువంటి పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఎప్పుడు దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి అణుకవతో ఆయన్ని వెంబడించి ఉన్న ఏళ్ళ ఆయన మనల్ని హెచ్చించి ఆశీర్వదిస్తారు. అదే రీతిగా యాకోబు రాసినటువంటి పత్రిక 1 అధ్యాయము 12వ వచనము, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడే, ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఆయన 2వ రాకడలో ఒకనొక దినమున రానయ్యున్నారు. మనము ఈ లోకంలో జీవించిన విధానము, ఆయన అందలి భయభక్తుల్లో నీతి కలిగి ఏ రీతిగా జీవిస్తామో, ఆ యొక్క జీవితమును బట్టి మనకి ఆయన ఆనర్ కూడా అనుగ్రహిస్తారని వాక్యము తెలియపరుస్తున్నది. ఆ యొక్క బహుమానము, ఆ యొక్క ఆనర్ ఏమి అనగా జీవ కిరీటము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనము, మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమైన కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయముగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము అని తెలియపరుస్తూ ఉన్నారు పౌలు భక్తుడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. మనము జీవించినటువంటి జీవితము దేవునికి అంగీకారంగాను దేవునికి మహిమకరంగాను ఉన్నప్పుడు ఆయన మనకు జీవ కిరీటమును అనుగ్రహిస్తారని వాక్యము తెలియపరుస్తున్నది. ఈ లోకంలో జీవించినంతకాలము కూడా దేవుని మహిమ కొరకు జీవించడానికి, ఈ లోకంలో జీవించినంతకాలము కూడా ఆయనకి అంగీకారంగా జీవించడానికి, మరి ముఖ్యంగా ఆయన ఇచ్చేటువంటి జీవ కిరీటము పొందటానికి సిద్ధపడి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనము దేవుని కోసం జీవించాలి అంటే ఆయన యందు మనము వేరుపారిన వారమై ఉండాలి. ఆయన యందు వేరుపారి జీవించడము అనంటే యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా స్వీకరించున్నప్పుడు మన జీవితములు పాపపు జీవితము నుంచి విమోచింపబడి మనం నూతన జీవితము ఆరంభిస్తాము. ఎప్పుడైతే క్రీస్తు యేసు ప్రభువారిని స్వంత రక్షకునిగా కలిగి ఉంటామో దేవుని బిడ్డలుగా ఉంటాము, దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలుగా చేరగలము. ఒకవేళ రక్షణ మార్గము ఇంకనూ కలిగి లేనట్టయితే నేటి దినమందు రక్షణను స్వీకరించడానికి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమ స్వరూపైన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు. స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్క లిజనర్ను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువ. మీకు దృష్టిలో మేము ఏ రీతిగా మీకు అంగీకారంగా జీవించాలో, ఏ రీతిగా మీకు మహిమ కొరకు జీవించాలో, అదే రీతిగా మీరిచ్చే జీవ కిరీటం కోసం మేము ఎట్టితిలో నాయన నిరీక్షణతో జీవించాలో మీరు మాకు తెలియపరచండి తండ్రి. నాయన వింటూ ఉన్న లిజనర్స్కు నాయన మీ యొక్క అత్యున్నతమైన కృపను అనుగ్రహించి మీ యొక్క రక్షణ మార్గంలోనికి వారిని నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. పాపపు జీవితము నుంచి మమ్మల్ని వేరుపరిచి నాయన మీ యొక్క మహిమగల మార్గంలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. లిజనర్స్కు ఉన్న అవసరతలు మేము ముందు పెట్టుకుంటున్నాం ప్రభువా. అనారోగ్యంతో బాధపడిచిన వారికి స్వస్థతను దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోనండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగములను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారిని తెలివితో జ్ఞానంతో నింపి వారికి మంచి భవిష్యత్తును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. రానైన దినములలో రానైన కాలములలో మీ యొక్క కాపుదల మీ యొక్క భద్రత మాతో ఉంచి నడిపించమని ఈ చిన్ని ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాం తండ్రి, ఆమెన్.
1: విర్జల్లు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమము వింటూ ఉన్న మీకందరికీ ప్రభు నామమున శుభములు. ప్రతి వారం ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమములో మాతో పాల్గొని ప్రభు యొక్క దీవెనలు పొందాలని, ప్రభు సమీపంగా జీవించి ఆయనలో ఎదగాలని మీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయి, ఇట్లా తప్పకుండా మాకు తెలియపరచమని కోరుతూ ఉన్నాము. మా ఇమెయిల్ అడ్రస్ subhasandesham@gmail.com. మరొకసారి చెప్తున్నామండి, subhasandesham@gmail.com. తిరిగి వచ్చే వారం శుభ సందేశం కార్యక్రమంలో మీరంతా పాల్గొని ప్రభు దీవి

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఇంకేంటి
4: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
3: ఓ కంసామిద.
4: కంసామిదానా అంటే?
3: కొరియన్లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
4: కంసామిద.
3: బై.
4: కంసామిద.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Raju, ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టిన వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలిన అయిపోయిన వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
8: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
7: తుడపకలే, చిన్నగా రాసుకో.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు?
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: back up.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Necessarily reflect those of the management, staff, or sponsors of Bali 92.3 FM. If you'd like to find out how to get your own program on Bali 92.3 FM, send an email to contact@balimail.com or call 855-BALI-92, 855-265-5992.
9: The following program is brought to you by VJ Creations.
10: Bay Area, get ready for rock star Devi Sri Prasad live in concert. Rockstar DSP Live, June 26th, 8 p.m. at San Jose.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chaat Bhavan, in multiple locations. For details, visit chaatbhavan.com. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ossfremont.com.
1: Are you a Java developer? Good news! Apex Consulting is immediately looking for 50 Java developers. Candidates should have a valid work visa with at least 2 years of experience. Hardworking and committed candidates only. If interested, email info@apexconsultingservices.us.
2: You are ready to sell, but in today's market, listing your home is not enough. You need the right strategy to get a top dollar. That's exactly what I bring. I'm Nagarajaneya, your local realtor, mortgage expert, and a deal maker. I use AI to find the perfect buyers for your home and get you a top dollar. And because I'm also a mortgage expert, I personally vet every offer to make sure the buyer can actually close. No surprises, no failed deals, just a maximum profit in your pocket. Call 408-805-4653. That's 408-805-4653. Get your free instant AI home valuation at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagarajaneya, your top dollar realtor. Make your move today.
3: Celebrating 16 years on US Airways. Virijallu Radio. Virijallu
4: Radio. Andarki namaskar. Nenu Meena Garchu. I'm sure you're enjoying the beautiful spring weather in US. Ikkada Hyderabad lo matram chaala veediga undi. But it's okay. It's nice. Virijallu. 16 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్. ఐ ఆల్సో హియర్ ఇట్స్ ద ఓన్లీ 24/7 తెలుగు ఎఫ్ఎం ఛానల్. ఇన్ దాట్ ఇన్క్రెడబుల్. ఐ విష్ విరిజల్లు కంటిన్యూస్ సక్సెస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అలాగే విరిజల్తో మాట్లాడినప్పుడల్లా, కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడల్లా, విజయ్ గారితో మాట్లాడినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్.
3: Celebrating 16 years on US Airwaves. Virijallu Radio. Ooh la la, mazza chayala.
1: Bay Area, get ready for rock star Devi Sri Prasad live in concert.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chat Bhavan, in multiple locations. For details, visit chatbhavan.com. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
1: Are you a Java developer? Good news! Apex Consulting is immediately looking for 50 Java developers. Candidates should have a valid work visa with at least 2 years of experience.
2: Hardworking and committed candidates only.
1: If interested, email info@apexconsultingservices.us.
3: You are ready to sell, but in today's market, listing your home is not enough. You need the right strategy to get a top dollar. That's exactly what I bring. I'm Nagaraj Anaya, your local realtor, mortgage expert, and a deal maker. I use AI to find the perfect buyers for your home and get you a top dollar. And because I'm also a mortgage expert, I personally vet every offer to make sure the buyer can actually close. No surprises, no failed deals, just a maximum profit in your pocket. Call 408-805-4653. That's 408-805-4653. Get your free instant AI home valuation at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Anaya, a top dollar realtor. Make your move today.
4: Celebrating 16 years on US Airways. Virajallu Radio. Virajallu
5: Radio. Andarki namaskar. Nenu Meena Garj. I'm sure you're enjoying the beautiful spring weather in US. Ikkada Hyderabad lo matram chala vediga undi. But it's okay. It's nice. విరిజల్లు 16 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్. ఐ ఆల్సో హియర్ ఇట్స్ ద ఓన్లీ 24/7 తెలుగు ఎఫ్ఎం ఛానల్. ఇస్ ఇన్ దాట్ ఇన్క్రెడబుల్. ఐ విష్ విరిజల్లు కంటిన్యూస్ సక్సెస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అలాగే విరిజల్తో మాట్లాడినప్పుడల్లా, కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడల్లా, విజయ్ గారితో మాట్లాడినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్.
4: Celebrating 16 years on US Airwaves. Virajallu Radio. Ooh la la, maza chayala.
6: Cricket is back at the Oakland Coliseum. This summer, experience the world's best cricket players alongside the best players in America, live in the Bay Area. The San Francisco Unicorns bring the hottest ticket of the summer to Oakland on June 24th, 26th, and 28th. Fast-paced action, international stars, affordable tickets for the whole family. Don't miss your chance to be part of cricket history at the Oakland Coliseum. Get your tickets now at sfunicorns.com.
7: Use promo code MLCVirijallu at checkout to receive 10% off.
0: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: మీరు ఒక నాలెడ్జబుల్ రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
1: గుడ్ న్యూస్, మీట్ సౌజన్య అనుబోధ్, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
0: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, డిఎస్సిఆర్, ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
1: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
0: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 0221094. NMLS number 2610741.
1: Bay Area, get ready for rock star Devi Sri Prasad live in concert. Rock star DSP live, June 26th, 8 p.m. at San Jose

Congratulations, RCB. Welcome to the Sunday edition on Virijallu. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ మా ఈ షోని మీరు ఆన్లైన్ వినాలి అనుకుంటే ప్లీజ్ గో టు అవర్ వెబ్సైట్ virijallu.com. రైట్ హ్యాండ్ టాప్ లో ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మా షోని స్మార్ట్ ఫోన్స్ ద్వారా వినాలి అనుకుంటే డౌన్లోడ్ అవర్ ఫ్రీ యాప్ విరిజల్లు, స్పెల్ట్ BIRIJALLU. అండ్ బే ఏరియాలో ఉంటూ జోరుగా హుషారుగా కార్లో షికారుకి వెళ్తూ మా ఈ షోని ఆల్ ద వే టిల్ 2:57 PM పసిఫిక్ టైం మీరు వినాలి అనుకుంటే యూ కెన్ లిసన్ టు అస్ ఆన్ బాలీ 92.3 FM. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో కార్స్ లో 24/7 తెలుగు మాటలు, తెలుగు పాటలు కావాలంటే తధాస్తు లిసన్ టు అస్ ఆన్ 92.3 FM HD2. అలాగే మా విరిజల్లు వాట్సాప్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వకపోతే అర్జెంట్ గా జాయిన్ అయిపోండి, ఎందుకంటే వి గేవ్ లాట్స్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ మూవీ టికెట్, కాన్సర్ట్ టికెట్స్, ఈవెంట్ టికెట్స్, ఇన్ ఫ్యాక్ట్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ గేమ్ టికెట్స్ ఎస్ వెల్. ఆల్ ఆఫ్ దాట్ ఓవర్ అండ్ అబౌవ్ వాట్ వి గివ్ ఆన్ ఎయిర్. ఇట్స్ ట్రూలీ ఎన్ ఎక్స్క్లూజివ్ వాట్సాప్ క్లబ్. అండ్ టు జాయిన్ అవర్ వాట్సాప్ గ్రూప్ వెరీ సింపుల్, జస్ట్ గో టు facebook.com/virijallu VIRIJALLU. There's a pinned post with a QR code. Scan the code, join the group, or better yet, just drop us an email, virijallu@gmail.com, with your name and number, and we'll add you to our WhatsApp group. And starting this week, we are giving away tickets every week to the San Francisco Unicorns games at the Oakland Coliseum, because cricket is back at the Oakland Coliseum this summer. Experience the world's best cricket players alongside the best players in America live in the Bay Area, led by Captain Matt Short, Coach Cameron White, and the newly signed Indian cricket sensation Ravichandran Ashwin. San Francisco Unicorns is hosting, of course, a lot of events in June, but they're very excited to kick off this cricket season in the United States. The San Francisco Unicorns bring the hottest cricket of the summer to Oakland on June 24th, 26th and 28th. Fast-paced action, international stars, affordable tickets for the whole family. Don't miss your chance to be part of cricket history at the Oakland Coliseum. And to purchase tickets, you can go to sfunicorns.com. And if you use the promo code MLCVIRIJALLU, you'll get 10% discount. MLCVIRIJALLU, MLC Virijallu, get 10% discount on the Unicorns tickets. Once again, welcome to the Sunday edition on Virijallu.

ఓకే, మరొకసారి బాటా బే ఏరియా ఎంటర్టైన్మెంట్స్ అండ్ రియల్టర్ నాగరాజ్ అన్నయ్య తీసుకొస్తున్నారు రాక్ స్టార్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్ జూన్ 26th అట్ శానుజే సివిక్ ప్లాటినం స్పాన్సర్ సీనియర్ లోన్ ఆఫీసర్ సౌజన్య అనుభూతు. అండ్ టికెటింగ్ ఈజ్ నౌ ఓపెన్ అండ్ వీ ఓపెన్ లాస్ట్ వీక్ యాజ్ పార్ట్ ఆఫ్ మెమోరియల్ డే వీ హ్యాడ్ ఎ స్పెషల్ డిస్కౌంట్ కోడ్ టు గెట్ 15% డిస్కౌంట్ ఆన్ ద ఫ్లోర్ టికెట్స్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద గోల్డ్ టికెట్స్ యాజ్ వెల్ అండ్ దాట్ డిస్కౌంట్ కోడ్ ఇట్ ఈస్ MD2026 మెమోరియల్ డే MD2026 అండ్ దట్ డిస్కౌంట్ కోడ్ ఎక్స్పైర్స్ midnight tonight. So grab your tickets, especially the floor tickets at 15% discount. Meer kavali anukunte ganaka MD2026 use cheyandi. Anni floor tickets meeda alage gold category tickets meeda kuda you will get 15% discount and that code expires tonight. Best seats at the best price. Grab your tickets as soon as possible. For tickets and more details go to bata.org bata.org. ఓకే, సో ఇవాళ నిన్న క్రికెట్ షో చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఐ మూవ్ ఆన్ టు టుడేస్ షో అనౌన్స్ టుడేస్ థీమ్, అ బిగ్ బిగ్ బిగ్ షౌట్ అవుట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫర్ లిఫ్టింగ్ ఐపీఎల్ 2026 బ్యాక్ టు బ్యాక్ టూ కాన్సిక్యూటివ్ ఇయర్స్. నో మీన్ ఫీట్. ఇట్ టుక్ దెమ్ 17 ఇయర్స్ టు విన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద 18th ఇయర్ అండ్ ఐ థింక్ దిస్ ఇయర్ ఇట్ సీమ్ లైక్ ద ఫైనల్స్ వర్స్ వెరీ మచ్ వన్ సైడెడ్. ఇట్ వాస్ నాట్ లైక్ ఏ నెయిల్ బైటర్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్. But I think the most consistent team in the tournament won by far compared to all other teams. And I think they did it very comfortably. Yeah, there were times here and there when it got a little interesting, but it was never out of the hands of RCB. Starting from the first inning itself, it felt as if they were in complete control. Deserved winners, IPL 2026. When I didn't follow IPL as closely, this was the first game I watched in the television, but I know a lot of my friends who followed it very religiously. They had teams that they were taking sides of, but anyway, it was a good cricket. It's producing a lot of amazing cricketers, and I think it's needless to say this season belonged to the young sensation Vaibhav Suryavanshi, and looks like everybody's saying he's the next sensation for Indian cricket. Hope so. And we have also got a lot of amazing cricketers. At least I saw glimpses of like Kartik Tyagi and I forgot, there's another Raghuvanshi, I think, a batsman. A lot of young cricketers that IPL is producing. So again, a good season coming to an end, and congratulations to RCB and hard luck Gujarat Titans. I think you gave a very, very tough fight the best you could. And again, it was a good season coming to an end. But like I mentioned, the cricket in the USA is only getting started because Major League Cricket, MLC, is starting. And then our own team, San Francisco Unicorns, has some of the amazing players, including Captain Matt Short, Coach Cameron White, Ravi Yashwin, Finn Allen, Cooper Connolly, Harris Ruff, etc., etc. And again, the home games are on June 24th, 26th and 28th. And if you want to purchase the tickets, go to sfunicorns.com. And you can use the promo code MLC Virijallu to get 10% discount. And starting yesterday, all the way till the end of the season, we'll also be giving a lot of paid off tickets to Unicorns game. So tune into our shows. We'll announce the lucky winners every weekend. And we'll also be giving some exclusive tickets to our WhatsApp users as well. So join our WhatsApp group if you want to win these concert tickets, event tickets, and including San Francisco Unicorns tickets as well. And on the weekend, Saturday, Sunday, we'll have the segment called Let's Go Unicorns. At some point, I'll ask a cricket question. And for that, you have to email us the answers. And based on all the callers for that particular day, including the answers to that question, we'll pick at least 1 to 2 lucky winners, or more than that, who'll be winning pairs of tickets each to San Francisco Unicorns game. So that is every Saturday, every Sunday, we'll have the segment called Let's Go Unicorns. So wait for the trivia question for cricket. And along with the answers to that one, and for the rest of the show, we'll take all the callers' emails and we'll announce the lucky winners towards the end of the show. Okay. Vintana Virijala Srotalandriki kuda, ivala mana DSP gar show cheyabothunnanu nenu. It's going to be another musical show. So ivala na theme entante DSP and heroes. So nenu different songs meekosam play chestanu. Prati song kuda DSP and a combination with a particular hero. అండ్ ఒక హీరో అయిపోతే మళ్ళీ ఆ హీరోని రిపీట్ చేయను, ఎందుకంటే మన దగ్గర ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు కాబట్టి. సో ఐ వాంట్ టు కవర్ యాజ్ మెనీ హీరోస్ యాజ్ పాసిబుల్, యాజ్ మెనీ యాక్టర్స్ యాజ్ పాసిబుల్. సో డిఎస్పీ
అండ్ యాక్టర్స్ అనేది ఇవాటి థీమ్. సో దేవిశ్రీ ప్రసాద్ గారు డిఫరెంట్ యాక్టర్స్కి నాటి నుంచి లేటెస్ట్ వరకు కూడా, ఇన్ఫ్యాక్ట్ ఆయన సింగీతం శ్రీనివాసరావు గారి లేటెస్ట్ మూవీ సింగ్ గీతం కూడా ఆయనే మ్యూజిక్ అందిస్తున్నారు. ఐ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కంపోజిషన్ అంతా కూడా వినడానికి. సెనివే డిఎస్పి గారు హీరోస్ కాంబినేషన్లో మల్టిపుల్ సాంగ్స్ ప్లే చేస్తాను, బట్ ఒక హీరోకి ఒక పార్ట్ ప్లే చేసిన తర్వాత మళ్ళీ ఆ హీరో పార్ట్ ఇవాళ అయితే ఫీచర్ చేయను, ఎందుకంటే అంతమంది హీరోస్కి డిఎస్పి గారు కంపోజ్ చేశారు కాబట్టి. సో థీమ్ విల్ బి వెరీ సింపుల్, అగైన్ మీరు వినేవన్నీ కూడా దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలే, కంపోజ్ ఫర్ వేరియస్ హీరోస్. ఆ పాట గెస్ట్ చేసి నాకు ఫోన్ చేసి చెప్పాలి, యాజ్ సింపుల్ అస్ దాట్. 510-573-2562 మా స్టూడియో నెంబర్, 510-573-2562. అండ్ ఇవాళ ఫ్యూ లక్కీ వినర్స్, సమ్ ఆఫ్ దమ్ విల్ బి వినింగ్ ఎ పెయిర్ ఆఫ్ టికెట్స్ ఈచ్ టు వన్ ఆఫ్ ద హోమ్ గేమ్స్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, ఆర్ యూ కెన్ విన్ యువర్ సెల్ఫ్ ఎ పెయిర్ ఆఫ్ టికెట్స్ టు సినీ లాంజ్ ఇన్ ఫ్రీమౌంట్, ద సినీ హబ్ ఇన్ ద బే ఏరియా విత్ రిక్లైనర్ సీటింగ్ అండ్ దేసీ కాండిమెంట్స్, ఆర్ యూ కెన్ విన్ యువర్ సెల్ఫ్ రెస్టారెంట్ క్యూపాన్స్ ఆర్ అన్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్ యూ హెవ్ టు డూ ఇస్ పార్టిసిపేట్ ఇన్ ఆర్ షో. ద మంత్ర ఇస్ వెరీ సింపుల్, పార్టిసిపేషన్ ఇస్ ఆల్ దట్ కౌంట్స్, రైట్ ఆర్ రాంగ్ డజంట్ రియలీ మ్యాటర్స్. మీ ఆన్సర్ తప్ప కరెక్టా ఏం టెన్షన్ పడద్దు, హాయిగా సమాధానాలు చెప్పండి. మాకు వచ్చిన ప్రతి ఫోన్ కాల్ని ప్రతి కాలర్ని కూడా ర్యాఫిల్లో ఇంక్లూడ్ చేసి లక్కీ విన్నర్స్ని అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ అవర్ నేను అనౌన్స్ చేస్తాను. వన్స్ అగైన్ మా స్టూడియో నెంబర్ 510-573-2562. సో గేమ్కి నేను తయారు, మీరు తయారైతే లెట్స్ గెట్ స్టార్టెడ్. వన్స్ అగైన్ డిఎస్పి అండ్ హీరో విజయ్ గారు షోలో లేరు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మొట్టమొదటి క్లిప్ డిఎస్పి అండ్ ఏ హీరో కాంబినేషన్, ఏ పాట ఇది తెలిస్తే మాకు ఫోన్ చేయండి 510-573-2562. దయచేసి ఈ క్లిప్ ఈజీగా ఉంది, ఈ క్లిప్ టఫ్, అసలు టఫ్గా లేదు అనద్దు. హోల్ ఐడియా ఈజ్ డిఎస్పి అండ్ హీరో కాంబినేషన్లో బ్యూటిఫుల్ సాంగ్స్, సమ్ డ్యాన్స్ నెంబర్స్, సమ్ మెలడీ, సమ్ బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్స్, అన్ని మెడ్లీలా ప్లే చేస్తున్నాను. సో ఫస్ట్ సాంగ్, ఈ సాంగ్ ఏ హీరో, ఏ సినిమా, ఏ పాట, డిఎస్పిది. 510-573-2562, హియర్స్ ద క్లిప్.

510-573-2562. Once again, ఏ హీరోతో డిఎస్పీ గారి కాంబినేషన్ ఇది, ఏ పాట ఇది గుర్తుపెడితే మాకు ఫోన్ చేయండి. 510-573-2562. ఆ క్లిప్ మరోసారి మీకోసం, హియర్ యు గో.

0: 510-573-2562 మా స్టూడియో నెంబర్. అండ్ మీ ఫోన్ కాల్స్ తీసుకునే లోపల వి వాంట్ టు థ్యాంక్ ద ప్లాటినం స్పాన్సర్ ఆఫ్ రాక్ స్టార్ డిఎస్పీ లైవ్ ఇన్ కాన్సర్ట్ సీనియర్ లోన్ ఆఫీసర్ సౌజన్య అనుభూత్ గారు.
1: మీరు ఒక నాలెడ్జబుల్ రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
2: గుడ్ న్యూస్, మీట్ సౌజన్య అనుభూత్, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
1: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, డిఎస్సిఆర్ ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
2: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
1: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 02210994. NMLS number 2610741.
0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. వన్స్ అగైన్ ఇందాకనే ప్లే చేసిన పర్టికులర్ సాంగ్ ఏ హీరోకి సంబంధించింది, ఏ పాట? 510-573-2562. హాయ్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
3: మెగాస్టార్ చిరంజీవి.
0: ఓకే, అమర్నాథ్ గారు బాగున్నారా? ఓకే, అమర్నాథ్ గారు వస్తున్నారు కదా జూన్ 26th. ఓకే, ఫెంటాస్టిక్, సీ యూ దేర్ సార్. థ్యాంక్ యూ. 510-573-2562. హాయ్, నమస్తే, విరిజల్లకి స్వాగతం.
4: హాయ్, నమస్తే కళ్యాణ్ గారు, నేను ఉషా మాట్లాడుతున్నాను.
0: హాయ్ ఉషా గారు, ఎలా ఉన్నారు?
4: బాగున్నాను. ఐ విల్ గెస్ ఎందుకంటే తమరు చిరంజీవి గారిదే మొదలు పెడతారు కదా, అందుకనే అనుకున్నాను. చెప్పొద్దన్నారు, చెప్పేశాను, సారీ. తప్పై ఉండొచ్చు, ఐ థింక్ ఇది కిలాడియా ఖైదీ నంబర్ 150.

మీరే దీనికి మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను, 100% కరెక్ట్ అండి. ఖైదీ నెంబర్ 150 సుందరి. విజయ్ గారు లేరు కాబట్టి గో చిరు, గో డిఎస్పి. జూన్ 26 రాక్ స్టార్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్. అండ్ వన్స్ అగైన్ టుడే ఈస్ ద లాస్ట్ డే ఫర్ ద ఫ్లోర్ టికెట్స్ మీద 15% డిస్కౌంట్ కావాలంటే ద కోడ్ ఈస్ MD2026. వివిఐపి, విఐపి, ప్లాటినం, గోల్డ్ సెక్షన్స్ ఆన్ ద ఫ్లోర్ అలాగే గోల్డ్ సెక్షన్స్ ఆన్ ద సైడ్ అన్నిటికీ కూడా 15% డిస్కౌంట్ మీరు సంపాదించవచ్చు, పర్చేస్ చేయొచ్చు మీరు 15% డిస్కౌంట్తో. టుడే ఈస్ ద లాస్ట్ డే, బెస్ట్ సీట్స్ అట్ ద బెస్ట్ ప్రైస్. MD2026 ఈస్ ద డిస్కౌంట్ కోడ్. ఫర్ టికెట్స్ అండ్ మోర్ డీటెయిల్స్ గో టు bata.org. అండ్ దట్ ఈస్ ఇండీడ్ ద రైట్ ఆన్సర్ సుందరి. మరి ఆ పాట ప్లే చేసే ముందు నెక్స్ట్ పాటకి వెళ్తున్నాను. సో చిరును కవర్ చేసేసాం, చెప్పాం కదా ఇవాళ డిఎస్పి అండ్ మూవీ హీరోస్ కాంబినేషన్. నెక్స్ట్ మరొక పాట ప్లే చేస్తున్నాను, ఏ సినిమాలో ఏ పాట ఏ హీరోతో డిఎస్పి కాంబినేషన్ గుర్తుపెడితే మాకు ఫోన్ చేయండి. 510-573-2562, 510-573-2562. హియర్స్ ద క్లిప్.

DSP and Hero combination. No, that's our second clip. Once again, Ye Cinema, A Hero. గుర్తుపడితే బ్యూటిఫుల్ మెలడీ. మాకు ఫోన్ చేయండి 510-573-2562. హియర్స్ ద క్లిప్ వన్ మోర్ టైమ్.

వన్స్ అగైన్ ఏ హీరోతో డిఎస్పీ కాంబినేషన్ ఇది, ఏ పాటిది? 5105732562, 5105732562. కాల్స్ వస్తున్నాయి, కీప్ ద కాల్స్ కమింగ్. ఒక 30 సెకండ్స్ సుందరి పాట వినేసి వచ్చి మీ ఫోన్ కాల్స్ 5105732562.

0: ఓకే, గుడ్ టైం టు మాకు ఫోన్ చేయొచ్చు. రెండో పాటను గుర్తుపెడితే 5105732562 మా స్టూడియో నెంబర్. థ్యాంక్ యూ సో మచ్ అండి హోల్డ్ చేసినందుకు. నమస్తే, మీ పేరు?
1: నమస్తే కళ్యాణ్ గారు, నేను వీరాని.
0: వీరా గారు చెప్పండి సార్. బాగున్నాను సార్, ఎలా ఉన్నారు? ఇందుకు చెప్పండి, జూన్ 26 వస్తున్నారు కదా డిఎస్పి రావు లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: వి డోంట్ వాంట్ టు మిస్ అండి.
0: ఎక్సలెంట్ సార్, మీరే కాదు మీ బెటాలియన్ మొత్తం తీసుకురండి సార్, అల్లరి చేద్దాం
1: మొత్తం.
0: ఫెంటాస్టిక్.
1: ఎందుకంటే నాట్ ఓన్లీ మై సెల్ఫ్ అండ్ మై వైఫ్ ఆర్ కనెక్టెడ్ విత్ దోస్ సాంగ్స్, ఈవెన్ మై కిడ్స్ ఆర్.
0: అది దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ డిఎస్పి. అదే అంటున్నాను నేను, మెలడీకి మెలడీస్, పాటలు అంటే డాన్స్ నెంబర్స్ అంటే డాన్స్ నెంబర్స్, మొత్తం అందరు ఏజ్ గ్రూప్స్ కనెక్ట్ అయ్యే వన్ ఆఫ్ ది మ్యూజిక్ డైరెక్టర్స్. అండ్ ఇంకో యూఎస్పి ఏంటంటే, ఇందాక ఉషా గారు చెప్పినట్టు ఆయన అసలు ఒకసారి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఏదో అందరు కూర్చుని అలా అలా నచ్చదు తనకి, ఎంగేజ్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి, ఏదో ఆలోచించుకొస్తారు కొత్త కొత్త కాన్సెప్ట్స్తో. ఇట్స్ ట్రూలీ అండ్ ఎంటర్టైనింగ్ మ్యూజిక్ కాన్సెప్ట్. సో గ్రేట్ టు హియర్ అండి. జూన్ 26 కలిసి అల్లరి చేద్దాం, కలిసి గోల్ చేద్దాం. చెప్పండి సార్, పాట గుర్తుపట్టారా? చాలా పాటలు ఉన్నాయి, ఏ పాట గుర్తుపెట్టినా మాకు ఫోన్ చేయండి సార్. విశాఖ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 5105732562 మా స్టూడియో నెంబర్. హాయ్, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: గాయపడ్డ సింహం అండి.
0: గాయపడ్డ సింహం గారు, దట్స్ ఓకే సార్, అవుతుంటే అలాంటివి.

0: కొనుక్కొని ఇంకా మనం జీర్ణం చేసుకోవాలంతే.
1: అది అనుకోలేదండి. యాక్చువల్లీ ఈరోజు నా పేరు గబ్బర్ సింగ్ అని అనుకున్నా, కానీ ఇప్పుడు మీరు మెగాస్టార్ ని ఫుల్ పెట్టేశారు ప్రోగ్రామ్ అంతా, మళ్ళీ నేను ఇప్పుడు గబ్బర్ సింగ్ అంటే విజయవాడ వచ్చిన తర్వాత మనకి బ్యాన్ చేసుకుంటారు, ఎందుకు ఎందుకు వచ్చిన ప్రాబ్లం అని చెప్పేసి లాస్ట్ డేట్ లో గబ్బర్ సింగ్ నుంచి గాయపడ్డాను మార్చేసుకున్నా. కానీ అసలు అనుకోలేదు ఇట్లా అంటారని. ఎలా అంటే నేనేం గాయపడలేదండి. ఐ రెండు టీమ్స్ నాకు చెప్పాను కదా, నా ఫేవరెట్ టీమ్ కింగ్స్, పంజాబ్ కింగ్స్. సో ఐ డోంట్ రియలీ కేర్ హూ విన్స్ టుడే. సో అదే మీరు అంటున్నారు నేను గాయపడ్డాను అని. ఐ థింక్ నేను
0: ఆ విధంగా వచ్చాను.
1: బ్యాండ్ వేసుకుంటారని చెప్పేసి గబ్బర్ సింగ్
0: పాడలేదు. సో చెప్పండి సార్, ఐ నో యు నో ద ఆన్సర్. ఆన్సర్ ఏంటి? ఏ పాట అనుకుంటున్నారు?
1: బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి భూముద్దిమ్మంది, ఆ సాంగ్ అండి.
0: బ్యూటిఫుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గాయపడి సింహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్ ఈస్ ఇండీడ్ ద రైట్ ఆన్సర్. సిద్ధార్థ్ డిఎస్పి కాంబినేషన్ లో, అఫ్ కోర్స్ నువ్వు వస్తానే, నువ్వు వస్తానంటే నేను వద్దంటానలో కూడా చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి. మొన్న ఫీచర్ చేసాం కాబట్టి ఇవాళ ఈ పాటను తీసుకున్నాను. దట్ ఈస్ ఇండీడ్ ద రైట్ ఆన్సర్, బొమ్మని గీస్తే.

What a beautiful composition. Once again, Rockstar DSP live in concert mana Bay Area lo June 26th na at San Jose Civic, brought to you by Bata, Bay Area Entertainments and Realtor Nagaraj Anaya, Platinum sponsor Saujanya Anubhutu. And the ticketing is open, and today is the last day for getting 15% discount on floor tickets, alage gold tickets. And the code is MD2026. MD stands for Memorial Day, MD2026. Use cheskondi 15% discount, and that code ends midnight tonight. So this is the best price you will get, and you'll get the best seats as well. Grab your tickets as soon as possible. For tickets and more details, go to bata.org, bata.org. Okavela meeku Suleka processing fee vaddu anukunte kanaka, you can call the numbers on the flyer. We'll tell you how you can purchase tickets with no processing fee. Once again, bata.org for all the details. ఓకే, ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వెళ్ళాలి. మరి బ్రేక్కి వెళ్లే ముందు నేను ఎప్పుడు కూడా సమన్యాయంగా నిలబడతాను కాబట్టి నెక్స్ట్ క్లిప్ ప్లే చేస్తున్నాను. ఇవాళ డిఎస్పి అండ్ మూవీ హీరోస్ కాంబినేషన్లో పాటలు. చిరుని కవర్ చేసాం, సిద్ధార్థని కవర్ చేసాం, నెక్స్ట్ మరొక హీరోని కవర్ చేద్దాం. యాక్చువల్లీ విజయ్ గారు కనుక షోలో ఉండుంటే 100% ఈ పర్టికులర్ సాంగ్తోనే పాట షోని స్టార్ట్ చేయమని చెప్పేవారు. 100% గ్యారంటీడ్ అది. సో మీరు అనుకున్న హీరో కాదు, బై ద వే సర్ప్రైజ్ అవుతారు మీరు. బట్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ ఈ షో కనుక మీ ఇద్దరం కలిసి చేస్తుంటే విజయ్ గారు నన్ను ఇన్సిస్ట్ చేసి ఈ పాటతోనే షో స్టార్ట్ చేయించేవారు. బికాజ్ దిస్ ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ అవర్ ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. సో ఇక లేకపోయినా విజయ్ గారి కోసం ఈ పర్టికులర్ సాంగ్, డిఎస్పి గారు మరొక హీరో కాంబినేషన్లో బ్యూటిఫుల్ మెలడీ. ఏ సినిమాలో ఏ పాట గుర్తుపడితే మాకు ఫోన్ చేయండి, 510-573-2562. హియర్స్ ద క్లిప్.

0: 510-573-2562. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్, వీ విల్ బి రైట్ బ్యాక్. మాకు ఫోన్ చేయండి, విల్ హోల్డ్ ద కాల్స్. 510-573-2562.
1: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasari. I help clients to build wealth leveraging tax deferral strategies. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
3: Looking for the perfect family day out? Join the San Francisco Unicorns for Family Day, presented by Toyota, on Saturday, June 21st from 1 to 5 p.m. at Adrian Wilcox High School. What better way to celebrate Father's Day with fun, family, and cricket? Meet international cricket superstar Ravi Chandran Ashwin, Matt Short, Finn Allen, and more. Kids can jump into a special cricket clinic hosted by SFU players and Aspire Cricket. Games, activities, music, and unforgettable memories for the whole family. Don't miss San Francisco Family Day, presented by Toyota, June 21st at Adrian Wilcox High School. For more information, head to sfunicorns.com.
4: Don't miss her chance. Time is running out. Don't miss her chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
5: TNC apply.
6: మీరు ఒక నాలెడ్జబుల్, రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
7: గుడ్ న్యూస్, మీట్ సౌజన్య అనుబోధ్, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
6: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, డిఎస్సిఆర్, ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
7: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
6: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 0221094. NMLS number 2610741.
8: Mantra India is now available for full service catering.
9: Full service catering.
8: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com or call 650-960-1001. Mantra India.
10: On your mark, get set, transfer.
11: Transfer?
10: Yes, transfer money to India in a blink at the best transfer rates with MyPursu app. Sending money, paying bills, helping parents, shopping, shipping your parcel or securing your family's future. Now everything is easy with MyPursu app. Send money to India at best exchange rates.
12: MyPursu, one app, one tap. Download the app today or visit MyPursu.com.
13: We beat Google rates. Check for latest.
14: Celebrating 16 years on US Airwaves. Village Yellow Radio. Village Yellow Radio.
15: Andarki namaskaram. Nenu Meena Garj. I'm sure you're enjoying the beautiful spring weather in US. Ikkada Hyderabad lo matram chaala veediga undi. But it's okay. It's nice. Village Yellow. 16 samvatsaralu successful ga complete chesukundi. I'm so happy to hear that. I also hear it's the only 24/7 Telugu FM channel. Isn't that incredible? I wish Virijallu continuous success in the coming years. Alage Virijallu tho maatladinappudalla, Kalyan garu tho maatladinappudalla, Vijay garu tho maatladinappudalla chaala happy ga feel avutanu. I wish them all the best. God bless.
14: Celebrating 16 years on US Airwaves, Village Yellow Radio. Ooh la la, mazza cheyala.
16: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajan Iyer.
5: His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
9: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
5: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagraj Anaya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ వన్స్ అగైన్ ఇవాళ మనం చేస్తున్నాం మన థీమ్ దేవిశ్రీ ప్రసాద్ రాక్ స్టార్ డిఎస్పి అండ్ మూవీ హీరోస్ కాంబినేషన్లో పాటలు. సో ఇప్పటిదాకా చిరుని కవర్ చేసాం, సిద్ధార్థ్ని కవర్ చేసాం. అండ్ బ్రేక్కి వెళ్లే ముందు మరొక హీరోతో డిఎస్పి కాంబినేషన్ పాట ప్లే చేశాను. ఆ పాటను మళ్ళీ మరొకసారి ప్లే చేస్తున్నాను. క్లిప్ విని ఏ బ్యూటిఫుల్ మెలడీ. ఏ సినిమాలో ఏ హీరోకి డిఎస్పి కంపోజ్ చేసిన పాట మీరు గుర్తుపడితే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 5105732562 5105732562. హియర్స్ ద సాంగ్.

510-573-2562, 510-573-2562 మా స్టూడియో నెంబర్. అండ్ మీ ఫోన్ కాల్స్ తీసుకునే లోపల బేరియాలోని గ్రాండెస్ట్ గణేష్ ఫెస్టివల్ జరగబోతోంది సెప్టెంబర్ 16th బిషప్ ప్రాంచ్ సిటీ సెంటర్ ఇన్ శాండ్రమన్లో. ఇట్స్ కాల్డ్ గణపతి బప్ప మోరియా. ఇట్స్ గోన్ బి బేరియాస్ గ్రాండెస్ట్ గణేష్ ఫెస్టివల్. యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఎ మెజెస్టిక్ 12-foot లార్డ్ గణేష సహస్ర ఆరతి విత్ 1,000 దియాస్, పుష్ప ఆరతి విత్ 100,000 ఫ్లవర్స్, గ్రాండ్ ఢోల్ తాషా ప్రొసెషన్, కల్చరల్ పర్ఫార్మెన్సెస్, ఫుడ్ ఫెస్టివల్, షాపింగ్ బజార్, కిడ్స్ యాక్టివిటీస్, ఫ్రీ ప్రసాద్, ఫ్రీ పార్కింగ్ అండ్ ఫ్రీ ఎంట్రీ. రిమెంబర్ ఇట్స్ ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్ అండ్ దెల్ బి ఫ్రీ ప్రసాద్ అస్ వెల్. అండ్ దిస్ ఈవెంట్ ఈజ్ ఆన్ సెప్టెంబర్ 19th at Bishop Ranch City Center in San Ramon on a Saturday. And right now we are calling for all the vendors. If you are looking for vendor booths, sponsorships, you can reach out to us. You can register today to get your free spot at namastebayarea.com. This event is brought to you by Namaste Bay Area and Bali 92.3 FM. namastebayarea.com, and you can be part of Northern California's grandest Ganesh celebrations, Ganpati Bappa Moriya. Once again, for more details, go to namastebayarea.com. September 19th at Bishop Ryan City Center in San Ramon. And once again, our flow lo apart alage unchutunanu oka paadanu gurtupadte ganaka I'll maybe play one last time, otherwise answer ichchesi I'll move to the next song. One last time ee clip meekosam ee paadani melody ni gurtupadte maaku phone cheyalsina number 510-573-2562.

0: 510-573-2562, 510-573-2562, my studio number. And before we take your phone calls, if you're looking for a perfect family day out, then you can join the San Francisco Unicorns for Family Day presented by Toyota. And this will be on Saturday, June 21st from 1 p.m. to 5 p.m. at Adrian Wilcox High School. What a better way to celebrate Father's Day with fun, family and cricket. You can meet international cricket superstar Ravichandran Ashwin, Matt Short, Finn Allen and a lot of other Unicorns players. Games, activities, music and unforgettable memories for the whole family. Once again, San Francisco Family Day presented by Toyota, June 21st at Adrian Wilcox High School. For more information, you can go to sfunicorns.com. Once again, my studio number 510-573-2562. Hi, Namaste, var matladutunnaru.
1: Hello, Andy, na peru Sushloka.
0: Sushloka annara, Sushrita annara?
1: Sushloka,
0: beautiful name, Sushloka gari. Intha mundu matladama manam? సంగీత ప్రియులని అర్థమైపోయింది మాకు. మీకు మీకు కూడా ఈ పాట ఇష్టమా?
1: ఇష్టమండి, అంటే బానే విన్నాను.
0: ఇది ఏ పాట అనుకుంటున్నారు?
1: ఇది కుమారి 21F అండి ఈ పాట.
0: కుమారి 21F.
1: నాకు ఎగ్జాక్ట్ గా పాట నాకు నోటికి రావట్లేదు, కానీ ఇది పాట కుమారి
0: 21F ఫిక్స్ అయిపోయారు, పాట గుర్తు రావట్లేదు. నో ప్రాబ్లం,
1: గూగుల్ సెర్చ్ చేయాలనుకోలేదు
0: అందుకని. నో, గూగుల్ సెర్చ్ చేయకుండా చేస్తేనే బాగుంటుంది సరదాగా. థ్యాంక్ యూ, గేమ్ ని కరెక్ట్ గా ఆడుతున్నారు మీరు. సో సుశ్లోక గారు, మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. జూన్ 26 వస్తున్నాడు మన డిఎస్పి మన బే ఏరియాకి చాలా ఏళ్ల తర్వాత. సో కుదిరితే తప్పకుండా రండి. అండ్ మీ వివరాలు కావాలన్నా, టికెట్స్ కావాలనుకున్నా, మా bata.org వెబ్సైట్కి వెళ్తే మొత్తం డీటెయిల్స్ ఉన్నాయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సుశ్లోక గారు కరెక్ట్ గా చెప్పారు మీరు, అది కుమారి 21F. మేఘాలు లేకున్నా యాసిన్ నిజర్ గొంతులో, దేవిశ్రీ ప్రసాద్ గారి కంపోజిషన్లో ఆ బ్యూటిఫుల్ మెలడీ. ఒక్కసారి ఆ పాట వినేసుద్దాం.

ఓకే, మరి నెక్స్ట్ సాంగ్ వెళ్ళిపోదాం. అండ్ వన్స్ అగైన్ మంచి ఈసారి మెలడీ నుంచి ఒక మంచి పెప్పీ నెంబర్కి వెళ్తున్నాను నేను. అండ్ ఏ సినిమాలో ఏ పాట ఏ హీరోతో డిఎస్పి కాంబినేషన్, ఈ పాట గుర్తుపెడితే మాకు ఫోన్ చేయండి. 510-573-2562 510-573-2562.

510-573-2562. ఏ హీరోతో డిఎస్పీ కాంబినేషన్ ఇది, ఏ పాట, ఏ సినిమా? 510-573-2562. ఆ క్లిప్ మరోసారి మీకోసం. హియర్ యు గో.

0: 510-573-2562 మా స్టూడియో నెంబర్. చాలా కాల్స్ ఉన్నాయి లైన్ లో, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ హోల్డ్ దోస్ లైన్స్, ఐల్ టేక్ యువర్ ఫోన్ కాల్స్ అండి. హాయ్ హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో,
0: హాయ్ విరుజల్లుకి స్వాగతం. మీ పేరు?
1: కళ్యాణ్ గారు, నేను వీరా అండి. మళ్ళీ
0: వీరా గారు చెప్పండి సార్.
1: పవన్ కళ్యాణ్ గారి సినిమా జల్సాలో పాట అండి, దానిలో తేలినట్టుందే కుండే పేలినట్టుందే తంగండి.
0: ఓకే సార్, థ్యాంక్ యూ. మధ్యలో గ్యాప్ ఇచ్చారు ఓన్లీ అండి. మీరు కొన్ని కొన్ని పాటలకే ఫోన్ చేద్దాం డిసైడ్ అయ్యారా మీరు వీరా గారు?
1: ఆల్టర్నేటివ్ గా చేద్దాం అనుకుంటున్నాను.
0: అలా చేయాల్సిన అవసరం లేదు, మీకు ఏ పాట తెలిసినా ఫోన్ చేయండి సార్. ఓకేనా?
1: ష్యూర్ ష్యూర్ అండి.
0: థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 510-573-2562 మా స్టూడియో నంబర్. హాయ్ నమస్తే, విరిజల్లుకి స్వాగతం.
2: నా ఇంతకుముందు ఏం సార్, ఇప్పుడు గాయపడ్డ సింహము ఇంతకుముందు పెట్టాలనుకున్న పేరు గబ్బర్ సింగ్, మా గబ్బర్ సింగ్ అండ్ డిఎస్పీ.
0: మీరు గాల్లో సింహం అంటారేమో అనుకున్నా. ఓకే ఓకే,
2: గబ్బర్, ఇప్పుడు గాయపడ్డ సింహం కానీ మా గబ్బర్ సింగ్ అండ్ డిఎస్పీ. గబ్బర్ సింగ్ అంటే మళ్ళా మా గబ్బర్ సింగ్ ఒరిజినల్ పేరు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఇక్కడ మా శ్రోతలకి, మా యాంకర్లకి.
0: అవును అవును అవును, స్వాగతం. హాయ్ నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హాయ్ నమస్తే, గాల్లో తేలినట్టుందే మన పవన్, పవన్ కళ్యాణ్ అండి.
0: అండ్ జూన్ 26th అలాగే ఫీల్ అవుతాం ఉషా గారు, మనందరం కూడా గ్యారంటీ అది.
3: అవును కదా, అబ్సల్యూట్లీ, గాల్లో తేలినట్టే ఉంటుంది.
0: తప్పకుండా బాగుంది. మీరు అప్పుడప్పుడు అన్నయ్య అన్నయ్యకి ఫోన్ చేశారు, గ్యాప్ తీసుకుని మళ్ళీ తమ్ముడికి ఫోన్ చేస్తున్నారు, బాగుంది మీ ప్యాటర్న్. మీ ప్యాటర్న్ నచ్చింది,
3: కూడా చాలా బాగుంది, ఆన్ ద డాట్.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఉషా గారు, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. 510-573-2562 వన్ మోర్ కాల్. హాయ్ విరిజల్లుకి స్వాగతం. హలో, లైన్లో ఉన్నారా? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఓకే, ఎస్ దట్ ఈస్ ఇండి రైట్. దేవిశ్రీ ప్రసాద్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో జల్సా సినిమా నుంచి ఆ బ్యూటిఫుల్ సాంగ్ ఒకసారి వినేసుద్దాం.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Bali 92.3 FM,
8: KSJO San Jose,
7: San Francisco,
8: and Oakland,
7: a Silicon Valley Asian Media Group owned station.
9: Get ready to groove to the tunes of the Pied Piper of Tollywood. The man, the hit machine, rock star DSP, Devi Sri Prasad, live in concert. At San Jose Civic on Friday, 26th June, 8 p.m. onwards. Ticketing is now open. Book your tickets at bata.org, Sulekha and Eventbrite.
10: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
9: Use promo code MLCVirijallu at checkout to receive 10% off.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: అరే నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఒకసారి చెప్పు.
2: రవ్వ లడ్డు, బూందీ లడ్డు, పాదుషా సున్నుండలు, బూందీ మిఠాయి, గవ్వలు అయిపోలేదు. చెక్కలు, చెకోడీలు, ఆంధ్ర చెక్కలు, మురుకులు, పీనట్ మసాలా, రిబన్ పకోడా, ఆలు భుజియా, స్పైసీ క్యాషు,
3: ఓహో,
2: నల్లకారం పొడి, నువ్వుల పొడి, పప్పుల పొడి, పల్లి పొడి, పుదీనా పొడి, కాకరకాయ పొడి, కంది పొడి.
3: ఆపరా బాబు,
2: వింటుంటేనే మా అమ్మ చేతి వంట గుర్తొస్తుంది. వరి ఎవకరా, ఇప్పుడు మన బే ఏరియా అండ్ సాక్రమెంటోలో కావ్య ఫుడ్స్ ఉంది కదా.
4: కావ్య ఫుడ్స్ స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి
5: కావ్య ఫుడ్స్.
4: అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
6: On your mark, get set, transfer.
7: Transfer?
6: Yes, transfer money to India in a blink at the best transfer rates with MyPursu app. Sending money, paying bills, helping parents, shopping, shipping your parcel or securing your family's future. Now everything is easy with MyPursu app. Send money to India at best exchange rates.
8: MyPursu, one app, one tap. Download the app today or visit MyPursu.com.
9: We beat Google rates. Check for latest.

510-573-2562. Once again, ఎస్, ఏ హీరోతో డిఎస్పి కాంబినేషన్ ఇది, ఏ పాట ఇది తెలిస్తే మాకు ఫోన్ చేయండి. 510-573-2562. ఆ క్లిప్ మరోసారి మీకోసం. హియర్ యూ గో.

0: 510-573-2562 బోర్డు వెలిగిపోతుంది. మీరు పాట గుర్తుపట్టేశారు నాకు అర్థమైపోయింది. 510-573-2562. హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు శశాంక్ అండి, ఫ్రీమౌంట్ నుంచి.
0: నమస్తే శశాంక్ గారు, ఎలా ఉన్నారు సార్?
1: డూయింగ్ గుడ్ సార్, మీరు ఎలా ఉన్నారు?
0: ఫెంటాస్టిక్. అండ్ శశాంక్ గారు విన్నారా ఏం జరగబోతుందో బే ఏరియాలో జూన్ 26th? తప్పకుండా రండి ఫ్రెండ్స్ తో. అండ్ టికెట్స్ అండ్ డీటెయిల్స్ కి bata.org. అండ్ ఇవాళ స్పెషల్ డిస్కౌంట్ ఎండ్ అయిపోతుంది అండి, 15% డిస్కౌంట్ ఆన్ ఫ్లోర్ సీటింగ్ MD 2026. సో మీరు కావాలనుకుంటే కనుక bata.org ఫర్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ టికెట్స్. చెప్పండి సార్, మీ ఆన్సర్ ఏంటి?
1: గుంటూరు కారం అండి, మహేష్ బాబు గారిది.
0: కుర్చీని మడత పెట్టి అంటున్నారా?
1: అంతే అంతే అండి.
0: అంతేనా? ఓకే, మీ ఆన్సర్ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ శశాంక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. 510-573-2562. హాయ్ నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే అండి, నేను వీరాని.
0: వీరా గారు, మీ ఆన్సర్ ఏంటి సార్?
2: ఇది మైండ్ బ్లాక్ ఫ్రమ్ సర్లేరు నికవర్ మహేష్ బాబు కాంబినేషన్ అండి.
0: షూరా, ముందు కాలర్ గుంటూరు కారం నుంచి కుర్చీని మడత పెట్టినారు, మీరు ఆన్సర్ చేంజ్ చేసుకుంటారా?
2: నేనైతే ఆన్సర్ చేంజ్ చేసుకున్నాను, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే నాకు తెలుసు,
0: హలో విరిజలకి స్వాగతం.
3: గాయపడ్డ సింహం
0: అర్థమైంది, మీ గొంతుతోనే అర్థమైపోయింది నాకు. మీ ఆన్సర్?
3: నా ఆన్సర్ మా హీరో అండి, డేవిడ్ వార్నర్, మహేష్ బాబు. మైండ్ బ్లాక్
0: థ్యాంక్ యూ సార్. 510-573-2562. ప్రాబ్లీ వన్ లాస్ట్ కాల్ ఫర్ దిస్ క్వశ్చన్. హలో నమస్తే, విరిజల్లికి స్వాగతం, ఎవరు మాట్లాడుతున్నారు? హలో ఒకటోసారి, రెండోసారి, హలో. ఓకే, అండ్ శశాంక్ గారు, ఐ థింక్ మీరు ఏ పాట అనుకున్నారో నాకు అర్థమైంది. ఐ థింక్ మీ మనసులో ఉన్నది కూడా ఈ పాటే, బట్ మీరు గుంటూరు కారం అని చెప్పారు. సో మీ మనసులో ఆన్సర్ నాకు అర్థమైపోయింది. అందరూ కరెక్ట్గా చెప్పారు, మహేష్ బాబు డిఎస్పి కాంబినేషన్లో సరిలేరు నీకెవరు సినిమా నుంచి ఈ పర్టికులర్ సాంగ్. మరి ఈ పాట నేను ప్లే చేసే ముందు నెక్స్ట్ పాట కూడా ప్లే చేస్తాను. నెక్స్ట్, సో ఆ క్లిప్ మీకు ఆన్సర్ తెలిస్తే మాకు ఫోన్ చేయండి, 510-573-2562. సో వన్స్ అగైన్, ఏ హీరో డిఎస్పి, ఈ హీరోకి అవినాభావ సంబంధం ఉందని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్, ఐ డోంట్ థింక్ దే వాజ్ సినిమాలు అటు ఇటు కొద్దిగా అయినా సరే పాటలు మాత్రం ఎప్పుడు కూడా బ్లాక్ బస్టర్ సాంగ్సే. ఏ హీరోతో డిఎస్పి కాంబినేషన్ ఇది, ఏ పాట ఇది గుర్తుపెడితే ఫోన్ చేయండి, 510-573-2562. హియర్స్ ద క్లిప్.

510-573-2562. ఏ హీరో డిఎస్పి కాంబినేషన్ లో పాట ఇది? ఏ పాట ఇది? 510-573-2562. ఆ క్లిప్ మరోసారి మీకోసం. హియర్ యు గో.

వీళ్ళిద్దరు కాంబినేషన్ లో పాటలు వస్తే బ్లాక్ బస్టరే తిరుగులేదు. అటువంటి హీరో అండ్ డిఎస్పి కాంబినేషన్ ఇది. ఏ సినిమాలో ఏ పాట తెలిస్తే మాకు ఫోన్ చేయండి. 5105732562 5105732562. మీ ఫోన్ కాల్స్ తీసుకునే లోపల లెట్స్ మైండ్ బ్లాక్.

0: మా స్టూడియో నెంబర్. హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి, నేను కళ్యాణ్ గారు. నేను వీరాన్ని.
0: వీరా గారు చెప్పండి సార్.
1: అల్లు అర్జున్ కాంబినేషన్ పుష్ప ద రైస్ పుష్ప అండి. ఏ బిడ్డ ఇది నా అడ్డ సాంగ్.
0: ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఓకే, థ్యాంక్ యూ వీరా గారు, మీ ఆన్సర్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. 5105732562 స్టూడియో నెంబర్. హలో, గిరిజలకి స్వాగతం.
2: గాయపడ్డ సింహం అండి.
0: చెప్పాలి సార్.
2: పుష్ప ఇంకెవరుంటారు? ఇంకా అల్లు అర్జున్ అండ్ డిఎస్పీ అండి. పుష్ప వన్.
0: పుష్ప వన్ ఏ పాట అది?
2: ఏ బిడ్డ ఆ పాట అండి.
0: ఏ బిడ్డ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. 5105732562 వన్ మోర్ కాల్. హలో, గిరిజలకి స్వాగతం. హలో, యువర్ ఆన్ ఎయిర్. హలో, ఉన్నారా లైన్లో? హలో. ఓకే, సో కరెక్ట్గా చెప్పారు వీరా గారు అండ్ మా గాయపడ్డ సింహం ఇద్దరు కూడా. దట్ ఈస్ ఇండీడ్ అల్లు అర్జున్ అండ్ డిఎస్పీ. వీళ్ళ కాంబినేషన్లో ఆఫ్ కోర్స్ ఎన్నో ఎన్నో అద్భుతమైన పాటలు. అటు మెలడీస్ తీసుకున్నా, మంచి రొమాంటిక్ నెంబర్స్ తీసుకున్నా, లేదా అవుట్ అండ్ అవుట్ మాస్ నెంబర్స్ తీసుకున్నా, అండ్ దిస్ ఇస్ ఇండీడ్ పుష్ప సినిమా నుంచి ఏ బిడ్డ.

Yes, Tagge Dile, June 26th, Lockstar DSP live in concert, San Jose Civic Lo. And if you want to purchase tickets for that concert, Vivralaki Kavalana, go to bata.org, bata.org. And once again, Ivala, a special discount code, Ivala Midnight ki end ayipothundi. Our discount code is MD2026. Memorial Day Sandarbhanga Icham opening weekend adi. Opening week. So code use chesthe meeru MD2026, you'll get 15% discount on all the floor seating, alage gold level seats anitu meeda kuda 15% discount meeku vastundi. So best seats at the best price kavalante this is the time, avail cheskondi by midnight tonight, MD2026. Okay, so before I move on to the next question, once again indaka cheppinattuga IPL maniki end ayipoyina sare, మన ఐపీఎల్ క్రికెట్ ఎండ్ అయిపోయినా సరే క్రికెట్ ఫీవర్ ఈజ్ గోన్ కంటిన్యూ ఇన్ ద యుఎస్ బికాస్ మేజర్ లీగ్ క్రికెట్ ఈజ్ గోన్ బ్రింగ్ వరల్డ్ క్లాస్ T20 యాక్షన్ టు ద బే ఏరియా దిస్ సమ్మర్ అండ్ ద శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ హవ్ ఎ మ్యాసివ్ లైన్అప్ రెడీ ఫర్ దిస్ సీజన్ లెడ్ బై క్యాప్టెన్ మ్యాట్ షాట్ కోచ్ క్యామరన్ వైట్ అండ్ న్యూలీ సైన్డ్ ఇండియన్ సెన్సేషన్ రవిచంద్రన్ అశ్విన్ ఫిన్ ఆలన్ కూపర్ కానలీ హ్యారీ స్ట్రాఫ్ San Francisco Unicorns is ready to kick off this season at Oakland Coliseum. And this summer, you can experience the world's best cricketing players alongside the best players in America living in the live in the Bay Area as well. And the Unicorn season, the home games are going to be on June 24th, 26th and 28th. And they're bringing you the hottest ticket to the summer to Oakland Coliseum. Fast-paced action, international stars, and most importantly, affordable tickets for the whole family. Don't miss your chance to be part of cricketing history at the Oakland Coliseum. To purchase your tickets, go to sfunicorns.com. And remember, use the discount code MLCVIRIJALLU. If you use that, you'll get an exclusive 10% discount at the checkout. Once again, the code is MLCVIRIJALLU, V-I-R-I-J-A-L-L-U. Avail that at sfunicorns.com. Okay. I need to go to a small commercial break. And commercial break ki velle mundu next clip play chestunanu maroka hero tho DSP combination. Ye cinema e paata telistha maaku phone cheyandi 510-573-2562 510-573-2562. Here's the clip.

0: 510-573-2562. కాల్ అంటే బ్రేక్ తర్వాత మళ్ళీ క్లిప్ ని మరొకసారి రీప్లే చేస్తాను, బట్ మీరు గుర్తుపడితే ఆల్రెడీ గివ్ అస్ ఎ కాల్ 510-573-2562. ఏ హీరోతో డిఎస్పి కాంబినేషన్, ఏ పాట, అండ్ మీ ఫోన్ కాల్స్ తీసుకునే ముందు అ స్మాల్ కమర్షియల్ బ్రేక్.
1: Is there ever a right time to invest in real estate? Yes, opportunities do exist at all times. Do you have a strategy for the current market? Hi, this is Satya Dasari. I have helped many clients leverage opportunities and build wealth in real estate. Call me to help you.
0: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
2: Bay Area, get ready for rock star Devi Sri Prasad live in concert. Rockstar DSP Live, June 26th, 8 p.m. at San Jose.

0: floor seating, valid until May 31st. For tickets, visit bata.org.
1: Mantra India is now available for full service catering.
2: Full service catering.
1: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott, Ampleman, San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. Or call 650-960-1001. Mantra India.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
4: Looking for the perfect family day out? Join the San Francisco Unicorns for Family Day, presented by Toyota, on Saturday, June 21st from 1 to 5 p.m. at Adrian Wilcox High School. What better way to celebrate Father's Day with fun, family, and cricket? Meet international cricket superstar Ravi Chandran Ashwin, Matt Short, Finn Allen, and more. Kids can jump into a special cricket clinic hosted by SFU players and Aspire Cricket. Games, activities, music, and unforgettable memories for the whole family. Don't miss San Francisco Family Day, presented by Toyota, June 21st at Adrian Wilcox High School. For more information, head to sfunicorns.com.
5: The future belongs to the skilled AI. The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry-ready training designed for success. Don't just learn. Lead. Enroll now. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
6: TNC apply.
7: మీరొక నాలెడ్జబుల్, రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
8: గుడ్ న్యూస్! మీట్ సౌజన్య అనుబోధు, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
7: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, డిఎస్సిఆర్, ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
8: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
7: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 02210994. NMLS number 2610741.
9: Please support Sankara Eye Foundation's March to a Million, performing 1 million free eye surgeries every year starting from the year 2030. 4 active projects are currently underway in West Bengal and Bihar. Donate generously and have your name or the name of a loved one featured in one or more of these hospitals. For details, visit giftofvision.org or call 1-866-SANKARA.

వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ బ్రేక్ వెళ్లే ముందు ఒక క్లిప్ ప్లే చేశాను నేను, దేవి శ్రీ ప్రసాద్ అండ్ హీరో కాంబినేషన్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద డే టుడే. అండ్ డిఎస్పీ అని ఒక హీరో కాంబినేషన్లో ఒక పాటను ప్లే చేశాను. కొంతమంది శ్రోతలు ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు బ్రేక్లో. 30 seconds అండి, ఐ విల్ బి టేకింగ్ యువర్ ఫోన్ కాల్స్. అండ్ మరొకసారి ఆ క్లిప్ ప్లే చేస్తున్నాను. వన్స్ అగైన్ డిఎస్పీ అండ్ ఏ హీరో కాంబినేషన్లో పాట ఇది. అండ్ ఈ సాంగ్ ఏంటి మీరు గుర్తుపడితే మాకు ఫోన్ చేయండి. 510-573-2562 510-573-2562. హియర్స్ ద క్లిప్.

0: 510-573-2562 మా స్టూడియో నెంబర్. ఆ పాట గుర్తుపడితే గివ్ అస్ ఎ కాల్. హాయ్ విరిజలకి స్వాగతం, థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్రేక్ మొత్తం హోల్డ్ చేశారు. మీ పేరు?
1: నేను వీరా అండి.
0: చెప్పండి వీరా గారు.
1: ఇది రామ్ పోత్ నేను కాంబినేషన్ బుల్లెట్ సాంగ్ అండి.
0: బుల్లెట్ సాంగ్.
1: నా పేరు వారియర్.
0: వారియర్, ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ రా వీరా గారు.
1: థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. 510-573-2562 మా స్టూడియో నెంబర్. 510-573-2562. హలో విరిజలకి స్వాగతం. హలో హలో ఓకే. అండ్ వీరా గారు మీరు చెప్పింది 100% రైట్. ఓకే, ఐ థింక్ కాలర్ కనెక్ట్ అయినట్టున్నాడు మళ్ళీ. హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: గాయపడ్డ సినిమా అండి.
0: చెప్పండి సార్.
2: సాంగ్ గుర్తు, సాంగ్ గుర్తులేదు కానీ దిస్ సాంగ్ హాస్ బీన్ పిక్చరైజ్డ్ ఆన్ ద యాక్టర్ రామ్.
0: ఓకే, సో రామ్ డిఎస్పి.
2: అండ్ తమిళ్ లో కూడా ఇది, ఇది తమిళ్ లో కూడా ఉందండి. ఇది తమిళ్ సింబు పైన ఉంది ఇది సాంగ్. ఐ డోంట్ నో ద సాంగ్ నేమ్, బట్ ఇట్ ఇస్ పిక్చరైజ్డ్ ఆన్ ఇన్ తెలుగు ఇట్స్ పిక్చరైజ్డ్ ఇన్ రామ్ ద యాక్టర్, అండ్ ఇన్ తమిళ్ ఇట్స్ సింబు ఎస్టిఆర్.
0: మీరు గ్రేస్ పాయింట్స్ ఇచ్చేస్తుంది. వాళ్ళ థీమ్ డిఎస్పి అండ్ హీరో కాంబినేషన్ కాబట్టి మీరు కాంబినేషన్ కరెక్ట్ గా చెప్పారు. గాయపడ్డ సింహం గారు సాంగ్ ప్లే చేస్తాను. సాంగ్ ప్లే చేస్తాను, వినండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ పాట వినండి. అండ్ నౌ రైట్ ఆఫ్టర్ దిస్ సాంగ్ అండ్ ద క్వశ్చన్ విల్ బి ఓపెన్ టు ఆల్ ద లిజనర్స్ ఆఫ్ బాలి, ఇంక్లూడింగ్ అవర్ విరిజల్ లిజనర్స్. ద నెక్స్ట్ విల్ బి ద సెగ్మెంట్ వి గోన్ కాల్ లెట్స్ గో యూనికార్న్స్. అండ్ ఎవ్రీ సాటర్డే సండే అట్ సమ్ పాయింట్ డ్యూరింగ్ ది షో విల్ బి ఆస్కింగ్ ఎ క్రికెట్ బేస్డ్ క్వశ్చన్. అండ్ ఇట్ ద సెగ్మెంట్ ఇస్ గోన్ కాల్ లెట్స్ గో యూనికార్న్స్. అండ్ దాట్ సెగ్మెంట్ ఇస్ గోన్ కమ్ నెక్స్ట్. ఐల్ బి ఆస్కింగ్ ఎ క్రికెట్ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆల్ ఆఫ్ యూ కెన్ ఆన్సర్. I may be taking some calls on air and via email. And like I said, few lucky winners. Today's show, they'll be winning a pair of tickets each to SF Unicorns home games on June 24th, 26th or 28th at Oakland Coliseum. So that one's coming up next. And Veera Garu and Gayapati Simhan Garu, combination is correct. It is indeed Ram DSP Bullet Song from Warrior.

0: చూసారా ఒకడిని షోలో చేస్తే ఇలాంటివి జరుగుతుంటాయి. నేను ఏదో లైన్అప్ చేస్తే ఒక క్విజ్ ప్లే చేస్తున్నాను విషయం మర్చిపోయి పాటే ప్లే చేస్తా. విజయ్ గారు ఉండి పాటికి నన్ను నానా తిట్లు తిట్టేవారు. ఎనీవే దేర్ నథింగ్ టు గెస్ అండి. అక్కడ చూసారా విజయ్ గారి పాట నాగార్జున పాట నేను ప్లే చేసేసాను. సో నెక్స్ట్ పాట ప్లే చేస్తాను, బట్ ఎవరు కొంతమంది కాలర్స్ కాల్ చేస్తున్నారు చూద్దాం. హాయ్ నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేనండి వీరాని.
0: వీరా గారు నేను పాట ఆపాల్సింది ఆపలేదు, ఆ విషయం అర్థమైందా మీకు? నేను అది ఇక్కడ ఏదో నోట్ చేసుకుంటూ నేను ఆ పాట ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడ, నేను నా నోటేషన్స్ పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను.
1: సో అదే కదండి ఆ పాటలో ఉన్న బ్యూటీ, అదే మనం పెట్టామంటే.
0: సీరియస్లీ నాకు రిలీజ్ కూడా అవ్వలేదు, ఆల్మోస్ట్ ఒక 45 seconds 1 minute ప్లే అయిపోయింది. ఆ పాటను గెస్ట్ చేస్తారు మీరు ఇప్పుడు?
1: ఐ నో
0: ఎనివే నేను ప్లే చేస్తాను. నెక్స్ట్ క్లిప్ థ్యాంక్ యూ, నెక్స్ట్ క్లిప్ ప్లే చేస్తాను, గెస్ చేసి చెప్పాను సార్. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.
0: ఓకే, అది అచ్చు తప్పు కింద అనుకుని మూవ్ ఆన్ అయిపోదాం. సో నెక్స్ట్ అది నాగార్జున గారు డిఎస్పి కాంబినేషన్లో బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్న మన్మధుడు సినిమా నుంచి. ఓకే, ఈ పాట ఏ సినిమా హీరోతో డిఎస్పి కాంబినేషన్, ఏ పాట తెలిస్తే చెప్పండి 5105732562. హియర్స్ ద క్లిప్.

510-573-2562 ఈసారి గుర్తుపెట్టుకుని ఆపేశాను పాటని. ఏ హీరోతో డిఎస్పి కాంబినేషన్, బ్యూటిఫుల్ రొమాంటిక్ డ్యూయెట్, ఏ సినిమా, ఏ పాట, ఏ హీరో. 510-573-2562 ఆ క్లిప్ మరోసారి మీకోసం.

0: 510-573-2562 మా స్టూడియో నెంబర్. హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: వీరాని.
0: చెప్పండి సార్.
1: మీరు నాకే దండి గారు కదా ఆ క్వశ్చన్ చెప్పమని చెప్పి అడుగుకున్నా.
0: అవునా? చెప్పండి సార్, ఏ పాట?
1: మిర్చి.
0: ఏ పాట?
1: ప్రభాస్, ప్రభాస్ సాంగ్.
0: పాట చెప్పట్లేదు నాకు. మీరు
1: చెప్తానండి ఒక నిమిషం. ఇదేదో బాగుందే చెలి, ఇదేగా ప్రేమ అంటే మరి.
0: ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్
1: యూ అండి.
0: 510-573-2562 మా స్టూడియో నెంబర్. 510-573-2562. హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో హలో హలో. ఓకే, నెక్స్ట్ కాల్. విరిజల్లకి స్వాగతం.
2: హలో అండి, కళ్యాణ్ గారు,
0: యశోధర గారు. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? కాదు, నిన్న ఫోన్ లేదు, మొన్న ఫోన్ లేదు. మాకేంటే ఒక 2-3 డేస్ రాలేదు అనుకుంటే మాకు డౌట్ వచ్చేస్తుంది. ఏంటి ఫోన్ రాలేదు మన వాళ్ళ దగ్గర నుంచి అని? అంతా ఓకే కదా? మరి మొన్న ఫ్రైడే ఏమైంది? అంతా ఓకే కదా? అది ఇంపార్టెంట్ మనకి.
2: వెరీ గుడ్.
0: చెప్పండి యశోధర్ గారు, మీ ఆన్సర్ ఏంటి?
2: అదే కార్డు కళ్ళని చూస్తే లాస్ట్ సాంగ్ అనే చెప్దామని. అంటే
0: థ్యాంక్ యూ.
2: మీరు ప్లే చేస్తున్న సాంగ్స్ అన్ని చాలా ఫెమిలియర్ గా ఉంటున్నాయి, కానీ తెలియట్లేదు లిరిక్స్.
0: థ్యాంక్ యూ, కరెక్ట్ గుర్తుపట్టారు యశోధర్ గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, ప్రభాస్ DSP కాంబినేషన్ లో బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ మిర్చి. ఒక వన్ మోర్ కాల్. హాయ్ నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హాయ్ నమస్తే, ప్రభాస్. పాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే.
0: బాగుంది ఉషా గారు, ఫస్ట్ సాంగ్ కి మీరు ఫోన్ చేశారు. బహుశా దిస్ ప్రాబబ్లీ క్లియర్, ఇంకొక పాట వస్తుందేమో. ఫోన్ చేశారు, కరెక్ట్. మిర్చి రైట్ సాంగ్, కాటుక కళ్ళకు. ఆల్ క్రెడిట్ టు దట్ గాయ్, దేవిశ్రీ ప్రసాద్. అండ్ మంచి మెలడీస్, మంచి డ్యూయెట్స్, అలాగే అవుట్ అండ్ అవుట్ డాన్స్ నెంబర్స్, అన్ని రకాల పాటలు
3: కంపోజ్. డెఫినెట్లీ,
0: అది మాత్రం క్రెడిట్ ఇవ్వాలి మనిషికి. ఎన్ని సినిమాలు వచ్చినా సరే, ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలు ఎంత మనం అనుకున్నా సరే, శ్రీవల్లి పాట మనకి బాగా గుర్తుండిపోతుంది కూడా. సో ఆ బ్యాలెన్స్ ఎప్పుడు తప్పలేదు మనిషి. సో
3: Absolutely. I'm looking forward so he can sing all of those
0: of
3: songs.
0: Of course, definitely. And tappakunda. Thank you, Ushagaru.
3: Ee kada anta chesedi, so make sure.
0: Just memo elante memo mottham arrange chestunnam ante mottham aaru chesedi cheyinchedi memo chesedi mottham ayina. So I credit anta ayinike.
3: Okay.
0: Thank you, Ushagaru. Thank you, thank you, thank you. And probably manaki inka vere question ki adige chance undakapovachu. సో మిర్చి నుంచి ఈ చక్కని పాట ఎంజాయ్ చేయండి.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నచ్చిన ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
1: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
2: ఇంకేంటి
3: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
2: ఓ కంసామిద.
3: కంసామిదానా అంటే
2: కొరియన్ లో థాంక్స్ అని అర్థం. కంసామిద
3: కంసామిద
2: బై
3: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Inkendi.
7: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
6: ఓ కంసామిద.
7: కంసామిదానా అంటే?
6: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
7: కంసామిద
6: నై
7: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
1: చెప్పలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్ Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.